శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 29వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 18 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం సూర్యదేవుని భక్తి గీతాలు.

ആദിത്യ ഹൃദയം. ത്രേതായുഗമുന മഹാപരാക്രമവന്തമൈന രാമരാവണ യുദ്ധము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ, నీవు మానవాకారమును జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. మహాభాగ రామచంద్ర, అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వ శుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది, బ్రహ్మ, విష్ణు, శివ, స్కంధ, సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు, జ్యోతిషాంపతి, ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకము. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర శుభావహము, విజయదాయకము.

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రైస్తవ భక్తి గీతాలు.
1: దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనవలెను. హల్లెలూయా. యెషయా 65:16.

0: క్రీస్తునందు ప్రియ స్నేహితులారా,
1: శ్రోతలు భక్తి రంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు వింటున్నారు.
0: ఏది నీ హృదయం, ఎలా ఉన్నది ఈ ఉదయం?

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ పి రత్నంరాజు గారు వినిపించే సూక్తి సుధ.
1: తన వాత్సల్యమును తన బిడ్డలపై చూపుటలో మన పరలోకపు తండ్రికి ఎంత అనుభవ జ్ఞానం అంటే, తన బిడ్డలు ప్రతి ఉదయమున మంచి ఆకలితో నిద్రలేస్తారని ఆయనకు బాగా తెలుసు. వారికెప్పుడూ ఉదయాహారం దయచేస్తాడు. రాత్రివేళ భోజనం చేయకుండా వారిని పడక చేరనివ్వడు. అరణ్యంలో 600,000 కాల్బలమైన ఇస్రాయేలీలను 40 సంవత్సరముల పాటు ఆయన పోషించాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యము మనలను నిత్యము పోషించునదై ఉన్నది. అందుకే దేవుని వాత్సల్యమును పొందుటకు మనం ఎలా ప్రార్థించాలో నేర్పించుటకు యేసు ప్రభువారు తన శిష్యులకు ఇలా నేర్పారు. పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తూ, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అనగా, నేడు అనబడే ఈ దినము కొరకైన ఆహారమే కాని నిన్నటిది లేక రేపటికి అని ఆయన మనకు నేర్పలేదు. ఎందుకనగా అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల వాత్సల్యము పుట్టుచున్నది అని బైబిల్ స్పష్టం చేయుచున్నది. నీ పట్ల ఆయనకున్న ఉన్నతమైన వాత్సల్యము ఎన్నటికీ మారనిది. ఆ మారని దేవుని వాత్సల్యమే మరొక శుభదినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నదని గ్రహించాలి. మనం బలహీనులం కావచ్చు, కానీ మన పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడు. మన భావాలు మారిపోతూ ఉండవచ్చు, కానీ ఆయన ఎన్నడూ మారేవాడు కాడు. ప్రభువైన క్రీస్తు నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ ఒకటే రీతిగా తన వాత్సల్యమును

0: బిడలపై చూపేవాడు. చివరకు ఈ సృష్టి కూడా ఆయన నిశ్చలత్వానికి మరియు మార్పులేని స్వభావానికి ఒక రుజువై ఉన్నది. అందువలనే వరుస క్రమంలో తమ తమ వంతు ధర్మాన్ని నిర్వర్తించే ఋతువులు, తమ తమ మార్గాల్లో క్రమం తప్పక తిరిగే సూర్యచంద్రులు మరియు నక్షత్రాలు అన్నీ ఆయన విశ్వాస్యతను సూచిస్తాయి. అయితే ఇంతటి విశ్వాస్యతను మనుషుల పట్ల కనపరుస్తున్న దేవుడు తనయందు విశ్వాసముంచిన వారి పట్ల మరి ఎక్కువ బాధ్యతను మరియు తన వాత్సల్యమును కలిగి ఉండేవాడు. ఇదంతా మనకున్న అర్హతను బట్టి కాదు, కానీ లేక మనకున్న మంచిని బట్టి కాక, కేవలము ఆయన కృప ద్వారానే మన పట్ల ఈ వాత్సల్యత కలిగి ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ నందు భక్తుడైన దావీదు ఇలా అన్నాడు, నీవు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిశ్చలమై ఉన్నది. ప్రస్తుత కాలానికి చెందిన మన బలం మరియు భవిష్యత్ కాలాన్ని గుర్చిన మన ప్రయత్నాలు మన సొంత నమ్మకం మీద ఆధారపడినవి కావు, కానీ దేవుని విశ్వాస్యత మీదనే ఆధారపడి ఉన్నాయి.
1: మీరింతవరకు సూక్తి సూద కార్యక్రమంలో శ్రీ పి రత్నంరాజు గారు వినిపించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసే

0: ఆదుకునేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
1: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
0: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, రెండో దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
3: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆది కర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు

0: ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలీ నాసిరకం ఎరువులు, పురుగు మందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना 20वें रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु नवनियुक्तानां यूनां कृते 150,000 नियुक्तिपत्राणि वीडियो कॉन्फ्रेंसिंग इति दृश्य श्रव्य माध्यमेन वितरितानि. अस्मिन् अवसरे श्रीमोदी विकसितस्य आत्मनिर्भरस्य च भारतस्य निर्माणे यूनां महत्वपूर्णां भूमिकां प्रतिपादितवान्. सः अवदत् यत् अद्यतनेषु वर्षेषु केन्द्रसर्वकारेण यूनः भविष्यस्य सज्जतायै, आवश्यकतायै, कौशलैः, अवसरैः च सुसज्जयितुं निरन्तरं ध्यानं प्रदत्तमस्ति. भारतस्य प्रमुखस्य सेमीकंडक्टर सम्मेलनस्य पंचमं संस्करणं 26,000-तमवर्षस्य सेमीकॉन इंडिया ह्यः नवदिल्ल्याः यशोभूमौ सफलतया समाप्तम्. सिलिकॉन टू सिस्टम्स बिल्डिंग द इकोसिस्टम इति विषयस्यान्तर्गतं त्रिदिवसीयेऽस्मिन् सम्मेलने 600+ प्रदर्शकाः भागं भजितवन्तः. एतेषु प्रायः 300 अन्ताराष्ट्रिय प्रतिभागिनः, 50 देशानां प्रतिनिधयः, 150+ वक्तारः च आसन्. त्रिषु दिनेषु सेमीकंडक्टर विन्यासः, निर्माणम्, उपकरणानि तथा सामग्र्यः, विद्युत कृत्रिम बुद्धिमत्तादि 650 यावत् सन्धिपत्राणि, घोषणाः, सामरिक उपक्रमाः च दृष्टाः. सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव सेमीकंडक्टर उद्योगे साइबर आक्रमणानां कृते सावधानम् अकरोत्. केचन देशाः भारतस्य सेमीकंडक्टर मूल्य श्रृंखलायां उन्नतिं नैच्छन्ति, अतः ते कस्यापि प्रकरणस्य व्यवधानम्

ప్రసార వివరాలు. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు వినబోయే కార్యక్రమాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రభుత్వ గీతం భక్తి గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఇంకా ఇదే కార్యక్రమంలో సినీ గీతాలు కూడా మీరు వినవచ్చు. 8:15 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వినోల విద్యార్థుల కదంబ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. 9:30 హృదయ రాగాలు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 మధ్యాహ్నం 12:10 12:40 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అలాగే 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్ని శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 3:00 ప్రసారమవుతుంది సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఇక సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శ్రోతలు వివిధ భారతి హిందీ కార్యక్రమాల్ని ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటారు. 5:30 ప్రసారమవుతుంది జానపద సంగీత కార్యక్రమం. 5:45 తిరిగి 6:35 సినీరంజని కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 వినవచ్చు సమాచార దర్శిని. రాత్రి 7:15 ఇల్లువాకిలి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:30 లలిత సంగీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 9:30 ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 జపాన్లో నిర్వహించబడుతున్న ఆసియా క్రీడల 20వ ఎడిషన్ 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10:20 చిత్రగీతాలు వినవచ్చు. 11:00 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 11:05 వినవచ్చు ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలని శ్రోతలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రబాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు.

ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్ సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27 కోట్ల 43 లక్షల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత, అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజుల పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై

0: శంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్ బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ ముగ్గురు క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

విభిన్నాంశాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గీతం, భక్తి గీతంతో పాటు 7:30 ప్రసారమవుతుంది వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో HPV వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అలాగే 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో ఈరోజు నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఈ సందర్భంగా కొన్ని సినీ గీతాలు, వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రభూత గీతం.

0: దేశభక్తిని చాటే ప్రభూత గీతం విన్నారు కదా. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అబ్బా, పంటి నొప్పి.
5: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
5: కల్లువాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
6: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
5: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకో సర్జన్.
6: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 8639345694.
6: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
5: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు విందాం.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్.

0: ఇంప్లాంట్ సౌకర్యంలో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
0: డాక్టర్ బలరామ్ జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డైమండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
4: ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి శృతిలయలు, ఈ చిత్రంలోని పాట.

0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి, వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారితో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎన్ లింగం వర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
3: అవునండి.
2: ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, హెచ్పివి వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను. అంటే ఈ రొటీన్గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఇది ఆడపిల్లల కోసమా మగపిల్లల కోసమా, అదొకటి, మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది?
3: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం,
2: హెచ్పివి,
3: హెచ్పివి వైరస్. బట్ మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో తీసుకోవడంలో తప్పు లేదు.
2: ఇప్పుడు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది మేడం ఈ వ్యాక్సిన్?
3: గవర్నమెంట్లో అయితే సింగిల్ డోసు ఓన్లీ 14 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి మాత్రమే ఇస్తుంది, మిగతా వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ సప్లై లేదు. ఇది ప్రైవేట్ లో మనకు ఉంటుంది. ప్రైవేట్ లో మనకి 4 వేరియంట్స్ తో ఆడపిల్లలకి ఇచ్చేటని 4 వేరియంట్స్ అంటే 4 రకాల హెచ్పి వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్. అది మనకి సర్వవ్యాక్ అని ఉంటుంది, గార్డాసిల్ 4 అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి జెనైటల్ వార్డ్స్ నుంచి ప్లస్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మీరు ఇందాట ఒక ప్రశ్న అడిగారు, మేడం మగపిల్లలకు కూడా ఇవ్వచ్చా?
2: ఎస్,
3: ఇది మగపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ హెచ్పివి వైరస్ అనేది ఎవరికైనా రావచ్చు, ఆడపిల్లలకి రావచ్చు, మగపిల్లలకి రావచ్చు. మగపిల్లలకి మరి గర్భాశయం ముఖ ద్వారం ఉండదు కదా, వాళ్ళకి గర్భాశయం ఉండదు కదా. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్తో గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ ప్రొటెక్ట్ అవుతుంది 100% అన్నారు కదా, మరి వాళ్ళకి గర్భాశయమే ఉండదు, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని కొంతమంది అడుగుతారు. అంటే ఈ వైరస్ మనకు వాళ్ళకి జననాంగాలకి, మర్మావయాలకి, నోటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల జెనైటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత మర్మాంగ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, ఏనల్ క్యాన్సర్స్ అంటే మలద్వార క్యాన్సర్స్, ముఖ ద్వారం ఉంటుంది మలద్వారం, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత పినైల్ క్యాన్సర్స్ నుంచి అంటే మేల్ జెనైటల్ ఆర్గన్ ఉంటుంది కదా, ఆ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, నోటి క్యాన్సర్ నుంచి, ఓరోఫరెంజల్ క్యాన్సర్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఆ మగపిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే మరి ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి ఈ వ్యాక్సిన్? ఈ మగపిల్లలకి ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాల తర్వాత మగపిల్లలకి మనం రికమెండ్ చేయట్లేదు. సో మరి మగపిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆడపిల్లలకి మాత్రం 4 వేరియంట్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంటే దాంట్లో మనకి జెనైటల్ వార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత గర్భాశయ ముఖ ద్వారం నుంచి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మగపిల్లలకి ఇచ్చేటివి 9 వేరియంట్స్ ఉంటాయి. సో 9 వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ వచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్.

0: నైన్ అంటాం, అది మగ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ వయసులో ఇవ్వాలి అంటే 9 నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి, మగ పిల్లలకి ఇచ్చినట్టయితే 2 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్నాక 6 మంత్స్కి సెకండ్ డోస్. అదే కనుక 14 సంవత్సరాలు దాటిన పిల్లలకి అంటే 15 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న మగ పిల్లలకి మనం 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 2 మంత్స్కి, మొదటి ఇంజక్షన్ తీసుకున్నాక 6 మంత్స్కి 3rd డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు అడిగారు మరి ఇది ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో లేదా అని. అవును, ఎందుకంటే మామూలుగా వ్యాక్సిన్ షెడ్యూల్ మనకి చిన్నగా ఉన్నప్పుడు అయిపోతుంది, అంటే 5 ఇయర్స్ వాటి లోపలి షెడ్యూల్ అయిపోతుంది. ఈ వ్యాక్సిన్ మనం ఎప్పుడు ఇస్తున్నాము, 9 నుంచి 14 సంవత్సరాలు
1: మధ్య.
0: కాబట్టి వాళ్ళు ఏంటంటారు, చిన్న పిల్లలకి అది షెడ్యూల్ ఉంటుంది వ్యాక్సినేషన్ షెడ్యూల్. ప్రతి ఒక్కరు, ప్రతి అమ్మాయికి తెలుసు, పుట్టగానే పిల్లలకి టీకాలు ఇప్పించాలి. చదువుకున్నా చదువుకుని వాళ్ళకైనా గ్రామీణులకైనా అది కామన్, ఆ షెడ్యూల్ ఇది ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని టిక్ కొట్టేసుకుంటారు, అన్ని వ్యాక్సిన్స్ అయిపోయినాయి మా పిల్లలకి. బట్ ఇది ఎప్పుడు ఇస్తున్నాము, 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఇస్తున్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్ షెడ్యూల్లో ఇది లేదు కాబట్టి అది స్కిప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చిన్న పిల్లలు ఎప్పుడు పిల్లలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, 12 సంవత్సరాల లోపల వాళ్ళకి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఈ 12 నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆడపిల్లలు కూడా ఏదైనా మెన్స్ట్రువల్ ప్రాబ్లం వచ్చింది, పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి, పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, మ్యారేజ్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉంది అంటే అప్పుడు గైనకాలజిస్ట్ ఎప్పుడు వస్తారు వాళ్ళు, 20 సంవత్సరాలు 18-20 సంవత్సరాల టైంలో వస్తారు. సో ఎప్పుడైతే మన పీక్ టైం వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చే టైంలో వాళ్ళు ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఆ పీరియడ్ స్కిప్ అవుతుంది. సో ఆ పీరియడ్ లో ఉండే వ్యాక్సిన్ కాబట్టి ఇది అవేర్నెస్ లేదు. అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఇది. ఇంకోటి ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ లో కాస్ట్లీ ఉంటుంది. ఒక్క డోసు ఆడపిల్లలకి ఇచ్చే ఒక వ్యాక్సిన్ 4000 ఉంటుంది. సో 3 డోసెస్ తీసుకోవాలి. సో ఇది కాస్ట్ కూడా కొంచెం ఒక ఫ్యాక్టరే, అంటే అంత పాపులర్ కాకపోవడానికి. మగపిల్లలకి తీసుకునే వ్యాక్సిన్ 11,000 ఉంటుంది
1: ఒక వ్యాక్సిన్ కి,
0: ఒక వ్యాక్సిన్. సో వాళ్ళకి 9 వేరియంట్స్ ఉంటుంది కదా. సో ఇది అఫోర్డబిలిటీ అందరికీ అందుబాటులో ఉండదు. ఇది ఎప్పుడైతే మనకి ఇది గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తే ఇంకా అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందరు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ వ్యాక్సిన్ తోని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే, ఇప్పుడు మనం బీసీజీ ఇప్పిస్తాము, టీటీ ఇంజక్షన్ ఇప్పిస్తాము, వాటితో వచ్చే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సేమ్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంతో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం కదా, ఏముంటుంది ఆ రోజు కొంచెం చేయి కొంచెం నొప్పిగా ఉండడము, ఐచ్చిన దగ్గర కొంచెం దురదలాగా నొప్పిలాగా కొంచెం వాపులాగా కొంచెం జ్వరం వచ్చినట్టు, అంతే కదా. మనం ప్రతి పిల్లలకి వ్యాక్సిన్ సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకునే వ్యాక్సిన్స్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివే ఉంటాయి. గర్భిణీ స్త్రీకి, ప్రతి గర్భిణీ స్త్రీకి టీటీ ఇంజక్షన్ ఇస్తాం కదా, దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది కూడా అంతే. ఈ వైరస్ అనేది ఇది లైవ్ వైరస్ కాదు, ఇది డెడ్ వైరస్, కాబట్టి దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ అవేర్నెస్ లేకపోవడం మూలంగా ఇంత, అంటే ఒక క్యాన్సర్ మనకి ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీకి ఎఫెక్ట్ చేసే క్యాన్సర్ మనం 100% నివారించవచ్చు. సో అలాంటి వ్యాక్సిన్ ఉన్నప్పుడు మనము అవేర్నెస్ లేకపోవడం, అంటే అవగాహన లేకపోవడం తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు అడిగారు మరి వ్యాక్సిన్ తీసుకుంటే 100% ప్రొటెక్షన్ ఉంటుందా, అంటే మళ్ళీ మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదా, సర్వైకల్ క్యాన్సర్ రాదు వీళ్ళకి, పినల్ క్యాన్సర్స్ రావు, ఓరోఫెరెంజల్ క్యాన్సర్స్ రావు, వల్వర్ క్యాన్సర్స్ రావు అని 100% ష్యూరా అంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నా సరే స్క్రీనింగ్ చేసుకోవాల్సిందే. సో వ్యాక్సిన్ తీసుకుని కూడా స్క్రీనింగ్
1: చేసుకోవాలి.
0: ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకుని స్క్రీనింగ్ చేసుకుంటో ఇంకా డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ అంటే ఎట్లా, ఎలా గుర్తుపట్టాలి సర్వైకల్ క్యాన్సర్ ని అంటే, ఒక సింపుల్ టెస్ట్, పాప్ స్మియర్ అనే ఒక చిన్న సింపుల్ టెస్ట్ ద్వారా మనం గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ని చాలా ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తారు అంటే, మనము మనకి గవర్నమెంట్లో ఏఎన్ఎం సిస్టర్స్, పిహెచ్సిలో ఏ డాక్టర్ అయినా సరే, ఈ సింపుల్ అంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనం గైనిక్ ఎగ్జామినేషన్ కోసం స్పెక్లం యూజ్ చేస్తాం. ఆ స్పెక్లం ద్వారా గర్భాశయ ముక్క ద్వారా అని చూసి ఒక వుడెన్ స్పూన్ లాంటి దాంతో లేదంటే ఒక బ్రష్ తోని ఆ గర్భాశయ ముక్క ద్వారాని స్వీప్ చేసేసి దానిపైన ఉన్న లేయర్ని, కణాలని కలెక్ట్ చేస్తారు. అంత సింపుల్ టెస్ట్, ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఆ టెస్ట్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ ని చాలా ముందస్తుగా గుర్తించవచ్చు. అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ వరకు రూపాంతరం చెందడానికి 3 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే మనకు అంత టైం ఇస్తుంది ఆ గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ఈ రోజు వచ్చి 6 మంత్స్లో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది అట్లా ఉండదు. ఇది 3 నుంచి 10 సంవత్సరాలు టైం తీసుకుంటుంది క్యాన్సర్ లాగా రూపాంతరం
1: చెందడానికి.
0: అంత టైం మనకు ఇస్తుంది. పోనీ ఏదో పెద్ద కాస్ట్లీ పరీక్షను ఇంకెక్కడికో వెళ్ళాలా, చాలా సింపుల్ పరీక్ష, ఒక క్షణంలో అయిపోయే పరీక్ష. కాబట్టి

0: ప్రతి స్త్రీ ఇది ప్యాప్ స్మీర్ అనే పరీక్ష చేసుకోవాలి.
1: ఇది ఏ వయసులో చేయించుకుంటే బాగుంటుంది?
0: అయితే ప్యాప్ స్మీర్ అనే పరీక్ష మనం 21 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ప్యాప్ స్మీర్ పరీక్ష మనం చేస్తాం. 21 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్ స్మీర్ పరీక్ష చేసుకోవాలి. సో 3 సంవత్సరాలకి ఎందుకు చేసుకోవాలంటే, ఒకసారి ఇప్పుడు నార్మల్ వచ్చాక 3 సంవత్సరాల వరకు 80% క్యాన్సర్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు చేసుకోవాలి. సో అది ఏం చేస్తుంది ప్యాప్ స్మీర్ అంటే, ఆ ప్రీ క్యాన్సరస్ సెల్స్ ని గుర్తుపడుతుంది. అంటే క్యాన్సర్ స్టేజ్ లో ఉందా, ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లో ఉందా. ఎప్పుడైతే మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లో గుర్తించినట్టయితే సింపుల్ గర్భాశయం తీయకుండానే సింపుల్ పద్ధతుల ద్వారా అది దాన్ని మనం నివారించవచ్చు. అంటే మనం ముందస్తుగా గుర్తుపడితే 100% మనం క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు. సో అంత కామన్ క్యాన్సర్ కి అంత సింపుల్ టెస్ట్ ఉంది. మరి హెచ్పీవీ టెస్టింగ్ అంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే, 30 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి మనము ప్యాప్ స్మియర్ తో పాటు హెచ్పీవీ టెస్టింగ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టే ప్యాప్ స్మియర్ కలెక్ట్ చేస్తాం కదా, అదే స్మియర్ తోని హెచ్పీవీ టెస్టింగ్ కూడా అయిపోతుంది. సో అవే కణాలతోని హెచ్పీవీ టెస్టింగ్ కూడా చేస్తాం. ఆ హెచ్పీవీ టెస్టింగ్ లో కనుక మనకి హెచ్పీవీ వైరస్ తన శరీరంలో ఆల్రెడీ ప్రవేశించిందా లేదా తెలుస్తుంది. ఒకవేళ ప్రవేశించలేదు అంటే మళ్ళీ తిరిగి పరీక్ష 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ హెచ్పీవీ అండ్ ప్యాప్ స్మియర్ రెండు కలిపి చేసుకుంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి చేసుకుంటే
1: సరిపోతుంది.
0: సో ఆ విధంగా మనం 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రెగ్యులర్గా ప్యాప్ స్మియర్ కానీ హెచ్పీవీ టెస్టింగ్ కానీ చేసుకోవాలి. ఇవి అంటే మనం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇది చేసుకోకూడదా? వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ రొటీన్ షెడ్యూల్ చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనం ఇందాక అడిగారు మీరు వ్యాక్సిన్తో 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఇది వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వదు.
1: సో ముందస్తు జాగ్రత్తగా మనం
0: నివారిస్తుంది. అంతేగాని ఆల్రెడీ అమ్మాయి క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే
1: ఉపయోగం ఉండదు. డాక్టర్ గారు, ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక అబ్బాయి ఈ వ్యాక్సిన్ తీసుకున్నాడు, తనకు అనుకూలమైన వయసులో తీసుకున్నాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక ఈ వ్యాక్సిన్ తీసుకుంది, ఇద్దరు సురక్షితంగా ఉన్నారు అనుకోని పరిస్థితుల్లో మల్టిపుల్ పార్ట్నర్ గనుక అమ్మాయికి ఉండి ఉంటే, అదర్ పార్ట్నర్ ఈ వ్యాక్సిన్ తీసుకుని ఉండి ఉండకపోతే ఈ సర్విక్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అయితే మనకి ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ కి మనకి 2 వెరైటీస్ తో వస్తుంది. అంటే హెచ్పివి వైరస్ 16, 18 అనే వెరైటీస్ తోనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఆమె వ్యాక్సిన్ తీసుకుంటే దాని నుంచి 100% ప్రొటెక్షన్
1: అయిపోతుంది.
0: సో తనకి నిన్నటి మాట్లాడుకున్నట్టుగా హెచ్పివిలో మనకు 100 రకాల టైప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్నేమో మనకి గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ ని కలుగజేస్తాయి, కొన్నేమో జెనిటల్ వార్డ్స్ ని, వాటికే మనకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్ తనకి ఈ పర్టికులర్ వాటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్ ఉండదు. అందుకనే మనం 100% అని చెప్పాం, 90 to 100 అని చెప్తాం. అంటే సపోజ్ ఆమె బాడీలో ఒక 16 నెంబర్ అనే వైరస్ వచ్చేసింది, మరి ఆమె వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎస్, 16 నుంచి ప్రొటెక్షన్ ఉండదు కదా, మిగతా వాటి నుంచి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఒకవేళ తనకి హెచ్పీవీ టెస్టింగ్ చేసినా, హెచ్పీవీ వైరస్ తన బాడీలో ఉంది అని తెలిసినా కూడా మనం వ్యాక్సిన్ ఇస్తే ఉపయోగమే. అంటే తనకు ఆల్రెడీ వచ్చిన దాని నుంచి ప్రొటెక్షన్ ఉండదు, కానీ మిగతా వైరసెస్ నుంచి తనకి ప్రొటెక్షన్
1: ఉంటుంది.
0: కాబట్టి ఎవరైతే అంటే అఫోర్డబుల్ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది ఏంటంటే క్యాన్సర్ ముక్త భారత్ అని. ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో ఈ వ్యాక్సిన్ యొక్క ఉపయోగం అందరికి అందుబాటులో ఉంటుంది.
1: ఇంకో ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న రోజున, ఇందాక మీరు చెప్పారు అంటే శృంగారంలో పాల్గొనకుండా ఉంటే మంచిది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే మంచిది, ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటాయా? అంటే ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకుందాం ఒక అమ్మాయికి, ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అది పూర్తయిన తర్వాతనే తీసుకోవచ్చా?
0: లేదండి, అంటే తనకి పీరియడ్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్
1: తీసుకోవచ్చు.
0: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుతాం కదా, అంతే, అంతకు మించి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఆ రోజు కొంచెం మనం వ్యాక్సిన్ యూజువల్ గా భుజానికి తీసుకోవాల్సి ఉంటుంది, ఇంట్రామస్కులర్ తీసుకోవాలి. తీసుకున్న చోట కొంచెం రెడ్ గానీ, కొంచెం దురద గానీ, కొంచెం వాపులాగా, కొంచెం చేయి కొంచెం నొప్పి వచ్చినట్టు, ఎనీ వ్యాక్సిన్, ఇప్పుడు మనం టీటీ ఇంజక్షన్ తీసుకున్నప్పుడు అలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి కదా, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏముండవు. ఎవరికైనా మరీ ఆ వ్యాక్సిన్ పడని వాళ్ళు ఎలర్జిక్ బాగా ఉంటే వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ మామూలుగా రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టే. సో దీనికోసం మనం భయపడాల్సింది.

0: ఏదైనా పరీక్ష చేయాల్సిన అవసరం ఏం లేదు.
1: ఏం లేదండి, ఏం లేదు. రొటీన్ గా ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ ఎలా
0: ఇస్తామో ఇది కూడా అలాగే ఇస్తారు,
1: అంతే సింపుల్.
0: ఆ పర్సన్ కి లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా అప్పటికి ఏదైనా వ్యాధి ఉండి ఉంటే, ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ వ్యాక్సిన్ మనం ఇవ్వచ్చా? ఆ వ్యాధి తగ్గినాక?
1: లేదండి, ఇవ్వచ్చు.
0: ఇవ్వచ్చు,
1: ఇవ్వచ్చు.
0: అంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధన ఏం లేదు.
1: మామూలుగా వేరే వ్యాక్సిన్స్ కూడా బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఏ వ్యాక్సిన్ కూడా ఇవ్వము.
0: ఇవ్వము.
1: అలాగే ఇది కూడా
0: అంతే.
1: అంతేగాని ఈ వ్యాక్సిన్
0: తీసుకోవడానికి చూడాల్సిన అవసరం ఏమి
1: లేదు. అన్ని వ్యాక్సిన్స్ లాగానే ఇది.
0: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్, 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటుంది. 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు సంతానలేమికి నాణ్యమైన, నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా: డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు.

నట సామ్రాట్ పద్మభూషణ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా గుర్తించుకుంటూ స్మృతిలో కొన్ని పాటలు కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు.

1923 సెప్టెంబర్ 20వ తేదీన శ్రీ వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు జన్మించారు ఏఎన్ఆర్ గారు. చిన్ననాటి నుంచే నాటకాలపై అమితమైన అభిమానం ఉండడం వల్ల వారి సోదరుడు ఏఎన్ఆర్ వారిని ప్రోత్సహించి నాటకాల్లో చేర్పించారు. ఏఎన్ఆర్ గారు స్త్రీ పాత్రల ద్వారా నాటకాలు రాణించారు. ఆయన పాటలు కూడా పాడేవారు.

నాటక రంగం నుంచి సినీ రంగం వైపు తొలి అడుగుగా ధర్మపత్ని ఈ సినిమాతో అతని సినీ జీవితానికి తెరలేచింది. తమిళ తెలుగు సినిమాల్లో నటించారు. ఏఎన్ఆర్ గారు నటించిన 255 సినిమాల్లో మొదటి సినిమా ధర్మపత్ని. ఆ చిత్రంలోని పాట ఇప్పుడు విందాం.

అక్కినేని వారు ఎటువంటి పాత్రలోనైనా సునాయసంగా ఇమిడిపోయేవారు. గ్రామీణ పాత్రల్లో బాలరాజు, రోజులు మారాయి సినిమాల్లో, అలాగే హాస్య ప్రధాన పాత్రల్లో మిస్సమ్మ సినిమాలో అందరి మనసులో దోచేశారు ఏఎన్ఆర్ గారు. దేవదాసు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, అనార్కలి, మేఘ సందేశం ద్వారా వారి నటనలో విషాద రారాజుగా మిగిలిపోయారు. కొన్ని సినిమాలు 500 రోజులకు పైగా, మరికొన్ని 365 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. ప్రేమాభిషేకం ఆ రికార్డుని సాధించింది. సినిమా రంగంలోనే కాకుండా సంఘసేవలో కూడా ఆయన మంచి కీర్తిని గడించారు. ప్రేమాభిషేకం చిత్రంలోని పాట ఇప్పుడు విందాం.

0: మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
7: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
8: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: హ్యాపీ యానివర్సరీ డియర్.
11: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
11: ఏమీ కాలేదనే కదా నా బాధ.
10: అంటే
11: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
10: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
11: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
11: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 0846225334.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. సుమారు 255 సినిమాలకు పైగా నటించారు ఏఎన్ఆర్ గారు. అలాగే సినీ రంగానికి మూల స్తంభంగా నిలిచారు కూడా. ఆయన గుడివాడలో విద్యా కళాశాలని భారీగా భూరి వీళాలని సమర్పించారు. ఆయన చేసిన సేవకు గుర్తింపుగా ఆ విద్యాసంస్థలకి ఏఎన్ఆర్ కాలేజ్గా పేరు పెట్టారు కూడా. ఆయన చదువుకోలేకపోయారు, అందుకే చదువుపై ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థుల కోసం ఉపకార వేతనాలు అందజేశారు. ఎన్నో సందేశాత్మక చిత్రాలను నిర్మించి సామాజిక స్పృహను కూడా కలిగించారు ఏఎన్ఆర్ గారు. ఆయన నటించిన చివరి చిత్రంలోని మనం చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది కంట్లో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంట్లో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు MMHG ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనైటల్ గ్లకోమాస్ కూడా, కంజనైటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు, స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి.

కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, ఎన్సిటీ అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దానిలో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇన్యూజ్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంటు, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇన్యూజ్డ్ గ్లకోమా అంటే మూతబిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూతబిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూతబిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ను బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ హెనైడ్రేజ్ అని, బీటా బ్లాకర్స్, ఎడ్రినర్జిక్ అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్. మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి, బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్. ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు, అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో. రెడ్నెస్, చాలా రెడ్గా, కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇది సడన్గా వస్తుంటుంది. ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంట్ చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, ఆర్ఎన్ఎఫ్ఎల్ కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతో పాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెజర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెజర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెజర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతుంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం

0: కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్కరోజు చెకప్కి ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మనం మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్. సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపును ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమలా అలా కాదు, వేరే కేసెస్లో వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం ఒక వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి. చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గకపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టర్ చెప్పాలి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెషర్ హై ప్రెషర్స్ ఉన్నప్పుడు 1 రోజు లేదు 2 రోజుల్లో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందులను కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానమని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ క్యాటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: మీరు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం బాలభారతి ఈనాటి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బినోర విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: బాలభారతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బినోల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు రేడియో కదంబ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు.
2: సహకారం శ్రీ గట్టు శ్రీనివాస్, ఆంగ్ల ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ బినోల.
1: నిర్వహణం శ్రీమతి జి ఇందిరా మేడం గారు మరియు కేసి లింగం సార్ గారు, తెలుగు ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ బినోల.
2: పర్యవేక్షణ శ్రీ పి మోహన్ రెడ్డి గారు, గెస్ట్ హెడ్ మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ బినోల.
1: కార్యక్రమంలో మొట్టమొదటిగా ఒక సంస్కృత శ్లోకం పాడి వినిపిస్తున్న వారు 8వ తరగతి విద్యార్థులు ఎస్ రాజేశ్వరి మరియు ఎస్ వైష్ణవి.
3: స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వన్ సర్వత్ర పూజ్యతే భావం. స్వగృహే పూజ్యతే మూర్ఖ, మూర్ఖుడు తన ఇంట్లోనూ గౌరవించబడతాడు. స్వగ్రామే పూజ్యతే ప్రభు, అధికారి తన గ్రామంలోనూ గౌరవించబడతాడు. స్వదేశే పూజ్యతే రాజా, రాజు తన రాజ్యంలోనూ గౌరవించబడతాడు. విద్వన్ సర్వత్ర పూజ్యతే, కాని విద్యావంతుడు పండితుడు అంతటా పూజించబడతాడు.
2: శ్లోకమును చక్కగా ఆలపించిన రాజేశ్వరి మరియు అభినందనములు. ఇప్పుడు అభినందన అనే పాటను ఆలపించడానికి మన ముందుకు వస్తున్న వారు 6వ తరగతి నుండి సిహెచ్ భవ్య, వర్షశ్రీ, విన్నీ, సాత్విక, తేజస్విని.

0: చక్కని పాటతో అందరినీ ఆనందపరిచినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు స్నేహం గొప్పదనాన్ని తెలియజేయడానికి ఒక కవితతో మన ముందుకు వస్తున్న విద్యార్థిని ఆలియా, 6వ తరగతి.
1: స్నేహం అంటే ఒక బంధం, స్నేహం అంటే ఒక బంధం, స్నేహం ఉన్నవారికి ఒక బంధం ఉంటుంది, స్నేహం ఉన్నవారికి ఒక బంధం ఉంటుంది, స్నేహం ఉన్నప్పుడే మనం బాగుపడతాము, స్నేహం ఉన్నప్పుడే మనం బాగుపడతాము, స్నేహం లేని జీవితం ఆత్మ లేని కాగితం, స్నేహం లేని జీవితం ఆత్మ లేని కాగితం, స్నేహం అనేది మన మనసులో శాశ్వతమైనది, స్నేహం అనేది మన మనసులో శాశ్వతమైనది, స్నేహం అనేది ఎవరు విడది అని బంధం, స్నేహం అనేది ఎవరు విడదే అని బంధం, స్నేహం అందరి మనసులో ఉంటుంది, స్నేహం అందరి మనసులో ఉంటుంది.
2: నిజంగా సృష్టిలో మధురమైనది స్నేహం. స్నేహం గొప్పతనాన్ని చక్కని కవితా రూపంలో వినిపించినందుకు ధన్యవాదములు. చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఒక చక్కని పద్యంతో మన ముందుకు వస్తున్న వారు ఎస్ రాజేశ్వరి మరియు వైష్ణవి.
3: చదువడి ఎంత కలిగిన రసజ్ఞత ఉంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుక్తులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగా మంచి కూర నలపాకము చేసిన నందు నింపొదెవ్వడు ముప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. భావం భాస్కర, ఇంత చదువు చదివినా అందులోని అంతరత్నాన్ని జయించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువుని ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా.
0: చక్కని పద్యంతో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు రౌద్రరసం నిండిన ఏక పాత్రాభినయం అల్లూరి సీతారామరాజును అభినయించడానికి వస్తున్న వారు 9వ తరగతి విద్యార్థి గంగా ప్రసాద్.
4: అరే రుత్తర్ఫాడ్, ఒక్క సీతారామరాజు చనిపోతే వందలాది సీతారామరాజులు విభవించి నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొడతారు. సీతారామరాజు ఓ వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే గీతాన్నై, సామ్రాజ్యవాదంపై గెలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
2: ఈ ఏక పాత్రాభినయం వింటుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చాలా చాలా ధన్యవాదములు. ఇప్పుడు చదువమ్మా చదువు అనే గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్న వారు 6వ తరగతి విద్యార్థులు సిహెచ్ భవ్య అండ్ రూ.

0: చక్కని పాటతో మమ్మల్ని సంతోషపరిచినందుకు ధన్యవాదాలు. కార్యక్రమంలో తరువాతి అంశం అమ్మ యొక్క గొప్పదనాన్ని కవిత రూపంలో వర్ణించడానికి మన ముందుకు వస్తున్న 7వ తరగతి విద్యార్థి వైష్ణవి.
1: అమ్మ మాట అద్భుతం, అమ్మ ప్రేమ అమృతం. అమ్మ మాట అద్భుతం, అమ్మ ప్రేమ అమృతం. అమ్మ మనసు వెన్న అమ్మ ఆలోచన మిన్న, అమ్మ మనసు వెన్న అమ్మ ఆలోచన మిన్న. అమ్మ అంటే దైవము, అమ్మ అంటే లోకము. అమ్మ అంటే దైవము, అమ్మ అంటే లోకము. అమ్మ అంటే జీవితం, అమ్మ అంటే బ్రతుకు. అమ్మ అంటే జీవితం, అమ్మ అంటే బ్రతుకు. అమ్మ అంటే దేవత, అమ్మ అంటే తొలి గురువు. అమ్మ అంటే దేవత, అమ్మ అంటే తొలి గురువు. అమ్మకు మనమిష్టం, మనకు అమ్మిష్టం. అమ్మకు మనమిష్టం, మనకు అమ్మిష్టం. ఎవరితో ఎంత పోల్చినా అమ్మను ఎవరితోనూ పోల్చలేము. ఎవరితో ఎంత పోల్చినా అమ్మను ఎవరితోనూ పోల్చలేము. అమ్మ అంటే అమ్మే.
2: అమ్మ ప్రేమను మించినది ఈ సృష్టిలో ఏదీ లేదు. అమ్మ ప్రేమను గుర్తు చేసినందుకు ధన్యవాదములు. భారతదేశ గొప్పదనాన్ని నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం అనే పాట ద్వారా వినిపించడానికి వస్తున్న వారు 10వ తరగతి విద్యార్థిని సమిత.
3: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విరిసిల్లిన నిలయం. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విరిసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నతమైన హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమైన గిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరలే గంగా సాగరం, పశ్చిమాన అన్నతమే హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరలే గంగా సాగరం, పశ్చిమాన అన్నతమే హిందూ సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరు ఉన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరు ఉన్న భారతదేశం. వీరపూర్ణ చరితలున్న ఆలయ శిఖరం, సత్య గర్భ కాంతులున్న ప్రేమ కుటీరం. వీరపూర్ణ చరితలున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం ఒక జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కాండం ఒక అమృత భాండం.
0: ధన్యవాదాలు. ఇప్పుడు పిల్లలందరికీ ఆసక్తికరమైన పొడుపు కథలను వినిపిస్తున్న వారు 10వ తరగతి విద్యార్థులు కే ధనుష్ మరియు అభిలాష్.
4: నీళ్లలో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది?
5: ఓ ఇంతేనా నీడ?
4: ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, ఏమిటది?
5: ఇంత చిన్నదా మనిషి?
4: తనను తానే మింగి మాయమవుతుంది, ఏమిటది?
5: ఓ కొవ్వత్తి.
4: 4 కర్రల మధ్య నల్లని రాయి, ఏమిటది?
5: పలక.
4: ముఖం లేనిది బొట్టు పెట్టుకుంటుంది, ఏమిటది?
5: ఇది గడపనే కదా.
4: 2 సార్లు పొమ్మని, 1 సారి రమ్మని పిలిచే కూరయేది?
5: ఓ ఇది గోంగూరనే.
4: ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది?
5: ఓ ఉల్లిగడ్డే కదా.

0: ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, వాడినప్పుడు ఎర్రగా మారుతాను, తీసివేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోకి మారుతాను. ఏమిటది?
1: ఓ బొగ్గు,
0: సన్నని స్తంభం, ఎక్కలేము దిగలేము. ఏమిటది?
2: అది సూదే కదా.
0: కారుగాని కారు, పరుగుల్లో మహాజోరు. ఏమిటది?
2: ఆ పుకారు. ఆసక్తికరమైన పొడుపు కథలు వినిపించారు, మీకు ధన్యవాదములు. విద్యార్థులలో ఉత్సాహాన్ని, ప్రేరణను, నైతిక విలువలను పెంపొందించడానికి నేటి సూక్తులను వినిపించడానికి వస్తున్న వారు 10వ తరగతి విద్యార్థులు కీర్తన మరియు ప్రణీత్.
3: ఈశ లేకపోవడం దానగుణం, ప్రియ భాషణం, సేవభావం, ఇవే విజయానికి సోపానాలు. ఆకాశం కన్నా ఎత్తు, సముద్రం కన్నా లోతైన అమ్మ హృదయం. అమ్మ ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది. తమ శక్తిలోనే ప్రపంచం సౌందర్యం దాగి ఉన్నది. జీవితాంతం తల్లిదండ్రుల సేవ, సంతానం మాత్రం వారి రుణం తీర్చుకోజాలదు. ఎక్కడ సీలు గౌరవించబడతారో అక్కడ ఈశ లేకపోవడం దానగుణం, ప్రియ భాషణం, సేవభావం, ఇవే విజయానికి సోపానాలు. ఆకాశం కన్నా ఎత్తు, సముద్రం కన్నా లోతైన అమ్మ హృదయం. అమ్మ ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది. శ్రమ శక్తిలోనే ప్రపంచం సౌందర్యం దాగి ఉన్నది. జీవితాంతం తల్లిదండ్రుల సేవ చేసిన సంతానం మాత్రం వారి రుణం తీర్చుకోజాలదు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా ఉంటారు. కన్నులు లేనివాడు అంధుడు కాదు, విద్యావిహీనుడు అంధుడు. శిల్పి వల్ల రాయి శిల్పంగా మారి గౌరవాన్ని పొందుతుంది. అట్లే విద్య వల్ల మనిషికి గుర్తింపు లభించి ఉన్నతంగా ఎదుగుతాడు. తన పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం. మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు, సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు. తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్నిస్తుంది.
4: నిజంగా జీవిత సత్యాలివి వినిపించిన ధన్యవాదాలు. ఇప్పుడు భూమి ఆత్మకథను చెప్తుందట, విందామా? ఆత్మకథతో మన ముందుకు వస్తున్న వారు 10వ తరగతి విద్యార్థిని వెన్నెల.
5: నేనే భూమిని, సృష్టి ఆరంభంలోనే నేను పుట్టాను. సూర్యుడు చుట్టూ తిరుగుతూ జీవజాలానికి నిలయమయ్యాను. నా ఒడిలోనే జలాలు, వాయువులు, అరణ్యాలు, పర్వతాలు ఏర్పడ్డాయి. నా మీద మొదట సూక్ష్మజీవులు పుట్టాయి, ఆ తర్వాత చెట్లు, జంతువులు, చివరగా మానవులు వచ్చారు. వారు నా వనరులను వాడుకొని నాగరికతలను నిర్మించుకున్నారు. ప్రారంభంలోనే నన్ను పవిత్రంగా, ప్రేమగా చూసుకున్నారు. కాని కాలక్రమేణా నన్ను దోచుకోవడం మొదలు పెట్టారు. అడవులను నరికి గాలిని కలుషితం చేసి నదులను మలినం చేశారు. నేను విలవిలలాడుతున్నాను. ఇప్పటికీ నా కోరిక ఒక్కటే, నన్ను కాపాడండి, ప్రకృతిని రక్షించండి, చెట్లు నాటండి, జలాలను వృధా చేయకండి, గాలిని శుభ్రంగా ఉంచండి. అప్పుడు మాత్రమే నేను ఆరోగ్యంగా ఉంటాను, మీరు కూడా సుఖంగా జీవిస్తారు. నేనే మీ భూమిని, మీ తల్లిని, నన్ను కాపాడటం మీ అందరికీ కర్తవ్యం.
2: భూమి తనే వచ్చి మాట్లాడినట్టుంది. ఎంత బాగా చెప్పావో, ధన్యవాదములు.
4: తరువాత ఉపాధ్యాయుడా అనే చక్కని గీతాన్ని ఆలపించడానికి వస్తున్న వారు 9వ తరగతి విద్యార్థులు మహాలక్ష్మి అండ్ గ్రూప్.
6: విద్య

0: ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని చక్కని పాట ద్వారా వినిపించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు తెలివైన విద్యార్థి అనే కథను వినిపించడానికి మన ముందుకు వస్తున్నవారు 9వ తరగతి విద్యార్థిని మహాలక్ష్మి.
1: తెలివైన విద్యార్థి. ఒక ఊరిలో రాము అనే విద్యార్థి ఉండేవాడు. అతను చాలా భయస్థుడు. ఎప్పుడు తన గదిలోనే ఉండేవాడు. ఎవరిని చూసినా భయపడేవాడు. చాలా తెలివైన విద్యార్థి. తాను పేద విద్యార్థి. రాము 8వ తరగతి చదువుతున్నాడు. అదే తరగతిలో రవి అనే విద్యార్థి ఉండేవాడు. రవి చాలా గర్విష్టి. తరగతిలో నాకన్నా మంచిగా చదివేవారు ఎవ్వరూ లేరని అందరినీ హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. రవి ఎప్పుడు రాము పేదరికం చూసి ఎగతాళి చేస్తుండేవాడు. భయపెడుతూ ఏడిపిస్తూ ఉండేవాడు. రాముకు ఒకరోజు ఒక పెద్ద కవి అయినట్లు కలవచ్చింది. అతనికి పుస్తకాలు కొనే స్తోమత లేనందున సొంతగా కవితలు, కథలు, పద్యాలు రాయాలని అనుకునేవాడు. అతని కళ గురించి ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అతనిని చూసి పిల్లలు ఎగతాళి, గేలి చేస్తారని భయపడ్డాడు. రాము ఒకరోజు పద్యాలు గాని, కవితలు గాని, కావ్యాలు, కథలు రాయాలనుకుని కావాల్సిన ఆలోచనలతో కాగితములపై కలముతో వ్రాస్తున్న సమయంలో ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు గమనిస్తాడు. రాము అది చూసి భయంతో వాటిని దాచిపెడతాడు. తెలుగు ఉపాధ్యాయుని దృష్టి రాముపై పడి గమనించడం ప్రారంభించాడు. గురూజీ తరగతిలో పాఠం బోధించేటప్పుడు అతన్ని ప్రశ్నలు అడుగుతూ సందేహాలు తీర్చడం ప్రారంభిస్తాడు. గురూజీ రాము ప్రతిభను గుర్తించి పద్యాలు, కవితాల పుస్తకాలు ఇస్తూ ప్రోత్సహిస్తాడు. రాము గురువు ఇచ్చిన పుస్తకాలే కాకుండా గ్రంథాలయంలోని పుస్తకాలు చదువుతూ కవితలు వ్రాస్తూ మండలంలోని జరిగిన పోటీల్లో పాల్గొని అందులో మొదటి బహుమతులు గెలుచుకుంటారు. కవితలు, పద్యాలు, కథల పోటీలలో జిల్లా రాష్ట్ర స్థాయిలలో బహుమతులు గెలుస్తూ తన ప్రతిభను భయం లేకుండా చాటుతాడు. అది చూసి రవి తన తప్పులు తెలుసుకొని తలదించుకుంటాడు. తెలుగు ఉపాధ్యాయులు రవిని మందలించి రాముతో స్నేహంగా ఉండమని చెప్తారు. అప్పటి నుండి రాము, రవి మంచి స్నేహితులుగా ఉంటారు. ఒకరికి తెలియని విషయాలు ఇంకొకరి ద్వారా తెలుసుకుంటూ తనకు గల భయం తొలగించుకొని అందరితో కలిసిమెలిసి ఉంటూ పెద్ద కవిగా ఆయన తన కళ సార్థకం చేసుకుంటారు. నీతి. భయం మనల్ని అణిచివేయగలదు, కాని ధైర్యంతో మన కళలను సాకారం చేసుకోవచ్చు. స్నేహాన్ని పెంచుకోవడం ద్వారా మన భయాన్ని అధిగమించవచ్చు.
2: ఈ కథలో తెలివైన విద్యార్థి యొక్క గొప్పతనాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చక్కని హిందీ గేయాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్న వారు ఆలియా
3: 6వ తరగతి.
2: పిజ్జా 6వ తరగతి.
4: మన్ కర్తా హే సూరజ్ బన్కర్ ఆసమాన్ మే దౌడ్ లగావు. మన్ కర్తా హే చందా బన్కర్ సబ్ తారోం పర్ అకడ్ దిఖావు. మన్ కర్తా హే తిత్లీ బన్కర్ దూర్ దూర్ తక్.

0: बनकर मीठे मीठे बोल सुना, मन करता है चिड़िया बनकर ची ची चू चू, शोर मचाओ मन करता है चरखी लेकर पीली लाल पतंग उड़ा।
1: హిందీ గేయాన్ని చాలా చక్కగా ఆలపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇంతవరకు మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బినోల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన బాలభారతి కదంబ కార్యక్రమం విన్నారు. శ్రోతలందరికీ ధన్యవాదాలు.
2: ఇప్పుడు ఓ పాట విందాం.

ఈనాటి బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 విఘడియల కాలంలో లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు, సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట, ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా, అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ఠ లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలువుండేటువంటి రమణీయ కమణీయమైన క్షణాలు. అన్నవాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు నేటి హనుమంతుడు, జలది బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అనిచే అతడు తలచి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకనే ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూలవసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం పశ్చాల్లంబిశిఖం ప్రసన్నవదనం శ్రీయాంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
2: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకా గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే, అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుకు

మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్రతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని, ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో, అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయుడే నరుడిగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా, రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిస్తం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్తిక్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నో యదక్షరం తీసేయండి అన్నారు. మధురా అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యాక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి, ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామా అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో, రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా అమలుచుకుని, తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడ హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని, అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్లు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్లు తేలుతూ ఉన్నాయట. అయ్యో, నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి ఆ సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయ వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన చూశాడు. ఎవరో చూడలేరు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామా అని భక్తి

0: వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు. అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి, రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యావహేవయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా. త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో. కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో. ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుతుడైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు విశేషించి ఆరవ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్ వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహనం యొక్క మరిన్ని విశేషాల్ని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవ నేత్రయుగలోత్పల పూర్ణ చంద్ర సీతామన కుముద చంద్ర నమో నమస్తే. మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంత రూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో తలుస్తారో కొలుస్తారో ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ శకృదేవ ప్రపన్నాయ ఒక్కసారి నేను నీ వాడరంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ సమస్త

0: అద్భుతమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా. ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం రాజవర శేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహం నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే. అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ. కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణ, ఇదిగో నేను రామదాసుడిని. మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజ స్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిమార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీచ, జనా

0: అతి రామ తవ యుద్ధగతి దశాస్య జానాతి రామ ధనదానుజ ఏవ సత్యం. రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపటాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశ దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పడుత్వం చ అనుమస్మరణాద్భవేత్ అనడానికి కారణం, అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతామ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి, వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై, నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదటి కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తానెక్కడుంటే అక్కడ ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామ స్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభువు యొక్క, హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆయన దర్శించడం ద్వారా అంటే, మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ముక్తి అన్నారు కాబట్టి, నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీవెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు కాబట్టి, అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ

0: సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఆర్ రామగోవింద్ రెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి నిజామాబాద్.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం అల్లరి అల్లుడు ఈ చిత్రంలో నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు వీరు. పాంగ్రా నుంచి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ వీరు కోరుతున్న పాటని కార్యక్రమంలో మొదటి పాటగా ఇప్పుడు విందాం.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాసింది.
3: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: డైమండ్ షాప్,
7: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
6: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షూటింగ్స్,
7: ఏకైక కంపెనీ షోరూమ్
6: డైమండ్ షాప్,
7: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: అబ్బా పంట నొప్పి.
10: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జవాన్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
9: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
10: కల్లువాడి, నిజామాబాద్.
9: సెల్ 9912317190.
11: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
10: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకో సర్జన్,
11: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్, నిజామాబాద్.
10: సెల్ 8639345694.
11: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
10: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. డాక్టర్ బల్రామ్ జాదవ్,
9: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
10: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
9: డాక్టర్ బల్రామ్ జాదవ్,
10: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
9: కలిల్వాడి, నిజామాబాద్.
10: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
9: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
10: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
9: 24 గంటలు అత్యవసర సేవలు.
10: NABH గుర్తింపు.
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 10th క్లాస్, ఈ చిత్రం నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ ఆటో నగర్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, ఇంకా శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత వీరంతా కోరుతున్న పాట ఇప్పుడు వచ్చేస్తుంది, వినేద్.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకి ప్రూడెంట్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని ఈ నెల

0: 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు వింటారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 7:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెద్దరికం. ఈ చిత్రంలో నుంచి నీ నవ్వే చాలు పోబంతి అనే పాటని తప్పకుండా వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఇంకా అభేద, అయేష వీరంతా కూడా ఈ పాటను ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండానండి, మీ పాట వచ్చేసింది, విని ఎంజాయ్ చేయండి.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది మీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్.
2: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మోతిబిందు, శుక్లాలు, దగ్గరి చూపు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు

0: 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: డైమండ్ షాప్
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడిమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
3: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మలేరియా, చికెన్ గున్యా, విష జ్వరాల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30 మీరు వినవచ్చు. అలాగే రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:00 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
4: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
5: దీనికి ఎంత ఇందులు వచ్చింది?
4: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టు తల్లి కోసం.
5: కానీ నాయనమ్మా, నీకోసం
6: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోని వినయ్గా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఇవిడికి సులువుగా లభిస్తుంది.
4: శుభం పలకండి. ఏంటిది
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
8: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
7: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
8: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: హృదయ రాగాలు కార్యక్రమంలో చివరిగా వినండి. ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రేమాభిషేకం చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప రిక్వెస్ట్ పంపించారు. కార్యక్రమంలో చివరిపాటుగా ఈ పాట విందాం.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ అంటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫామ్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫామ్ సామగ్రి పంపిణీపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్నీ అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అనర్హత పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం పక్కన పెట్టడం సమంజసమన్నారు. 2026-27 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం స్టోరేజీ, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అక్టోబర్ మొదటి వారం నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్దమవుతూ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. గోదాములతో పాటు మూతపడిన మిల్లులు, ఫంక్షన్ హాళ్లను నిల్వకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఒక ఖడ్గ మృగాన్ని దత్తత తీసుకున్నామని, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ చైర్మన్ అరణ్య సుమంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్ లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జె వసంతకు 3 నెలల దత్తత కోసం అవసరమైన చెక్కును అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందున భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రోడ్లలో కవచ్ వర్షన్ 4.0 అమలు చేసేందుకు అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. ఇప్పుడు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక 6వ భాగం. శ్రీ దండో కేశవ్ కర్వే రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.

0: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ.
1: గతవారం మనం పరిపాలనా దృఢత్వం జాతీయ సమగ్రతకు రూపమైన పర్వత పుత్రుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి మహోన్నత గాథను తెలుసుకున్నాం. ఈరోజు ఆ ప్రవాహాన్ని మరింత లోతుగా ముందుకు తీసుకెళ్తూ సమాజంలో అణచివేతకు గురైన స్త్రీల కన్నీళ్లు తుడవడానికి, వితంతు పునర్వివాహాల కోసం, మహిళా విద్య కోసం తన శతాబ్ద కాలపు జీవితాన్ని తపస్సుగా మలిచిన అపర సామాజిక మహర్షి ధుండో కేశవ్ కర్వే గారి సమగ్ర జీవితాన్ని తెలుసుకుందాం.
2: 1958 స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశంలోనే అత్యంత వృద్ధుడైన 100 సంవత్సరాల వయసు కలిగిన ఒక అపర నిశ్శబ్ద తపస్వికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
1: రాజకీయ స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, సమాజంలో సగభాగమైన స్త్రీలకు సామాజిక స్వేచ్ఛ, విద్యా హక్కు కల్పించడం అంతకంటే ముఖ్యమని నమ్మిన యోధుడి కథ ఇది. సమాజం విసిరిన రాళ్లను తట్టుకుంటూ బాల వితంతువుల కన్నీళ్లు తుడిచి స్వయంగా ఒక వితంతువును వివాహమాడి ఆదర్శంగా నిలిచి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన అన్నా సాహెబ్ మహర్షి ధుండో కేశవ్ కర్వే గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం. మానవ జీవితానికి సార్థక్యం సాఫల్యం ఎందులో ఉంది? కుర్వన్నే వేహ కర్మాణి జిజీవి సేచ్ఛ తగం సమాహ. కర్మ చేస్తూ శత సంవత్సరాలు జీవించాలని కోరడమే మానవుడు చేయదగిన పని అని ఉపనిషద్వాణి. ఈ వాక్కును అక్షరాలా తన జీవితాలలో సార్థకపరుచుకున్న కొద్ది మంది మహామహులలో శ్రీ ఢుండో కేశవ్ కర్వే ఒకరు.
2: అది 1858 ఏప్రిల్ 18వ తేదీ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్ తీరంలో ఉన్న షేర్వాలి గ్రామం. కేశవ్ జోషి కర్వే లక్ష్మీబాయి దంపతులకు అత్యంత నిరుపేద కుటుంబంలో ధుండో కేశవ్ కర్వే జన్మించారు. వారి నివాసం మురుద్ గ్రామంలో ఉండేది. తండ్రి కేశవ్ జోషి ఒక చిన్న జమీందారి వద్ద నెలకు అతి తక్కువ వేతనానికి పనిచేసేవారు. కర్వే బాల్యం అపారమైన పేదరికంలో సాగింది. మురుద్ గ్రామంలో కేవలం ప్రాథమిక బడి మాత్రమే ఉండేది. 5వ తరగతి పరీక్ష రాయడానికి కర్వే గారు తుఫానులో కాలిబాటను నడుచుకుంటూ 125 మైళ్ళ దూరంలో ఉన్న సతారా నగరానికి వెళ్లాల్సి వచ్చింది. కాళ్లకు చెప్పులు లేవు, దారిలో నదులు కొండలు. సతారా చేరుకునేసరికి పరీక్ష హాలు తలుపులు మూసుకుపోయినా ఉపాధ్యాయుల కాళ్లావేళ్లా పడి పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత బొంబాయిలోని ప్రసిద్ధ ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చేరి 1884 గణితంలో డిగ్రీ సాధించారు. చదువుకునే రోజుల్లోనే గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ్ గోవింద రాణెల ఆలోచనలు కర్వే గారిని అమితంగా ప్రభావితం చేశాయి.
1: కర్వే గారికి 14 ఏళ్ల వయసున్నప్పుడు 8 ఏళ్ల రాధాబాయితో వివాహం జరిగింది. వారు ఎంతో అనురాగంతో జీవించేవారు. కానీ 1891 ప్రసవ వేదనతో రాధాబాయి కన్నుమూశారు. అప్పటికి కర్వే గారి వయసు కేవలం 33 సంవత్సరాలు. ఆ రోజుల్లో సమాజంలో ఒక దురాచారం ఉండేది, భార్య చనిపోతే పురుషుడు వెంటనే మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలు మాత్రం జీవితాంతం గుండు గీయించుకుని తెల్లటి చీర కట్టుకుని సమాజానికి దూరంగా నరకం అనుభవించాలి. కర్వే గారి సొంత సోదరి కూడా చిన్నతనంలోనే వితంతువుగా మారి ఆ నరకాన్ని అనుభవించడం ఆయన కళ్ళారా చూశారు. భార్య చనిపోయిన తర్వాత కర్వే గారి కుటుంబ సభ్యులు ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ కర్వే గారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. నేను పెళ్లి చేసుకుంటే కేవలం ఒక వితంతువును మాత్రమే చేసుకుంటాను అని ప్రకటించారు. తన స్నేహితుడు గణేష్ జోషి సోదరి 20 ఏళ్ల బాల వితంతువైన గోధుబాయిని 1893 మార్చి 9 పునర్వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో కర్వే గారు చేసింది ఒక మహావిప్లవం. కర్వే గారు వితంతు పునర్వివాహం చేసుకోవడాన్ని అప్పటి సమాజం ఏమాత్రం ఒప్పుకోలేదు. కర్వే గారిని, ఆయన భార్యను సొంత ఊరైన మురుద్ నుండి శాశ్వతంగా బహిష్కరించారు.
2: సొంత తండ్రి బంధువులు కూడా ఆయనతో మాట్లాడడానికి భయపడ్డారు. ఊరిలోకి వస్తే రాళ్లతో కొడతామని బెదిరించారు. కానీ కర్వే గారు అధైర్యపడలేదు. నన్ను సమాజం నుండి వెరివేస్తే పర్వాలేదు, కానీ నేను సమాజాన్ని మార్చే తీరుతాను అని నిశ్చయించుకున్నారు. పూణేలోని ప్రసిద్ధ

0: కొరకు నిత్యం 6 మైళ్ళ దూరం కాలినడకన వెళ్లేవారు. వర్షాలకు ఎండలకు వెనుకాడకుండా ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు మోసుకెళ్లేవారు. ప్రజలు ఆయనపై ఉమ్మేశారు, బూతులు తిట్టారు. కానీ ఆయన మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. కాలక్రమేణా ఆ చిన్న గుడిసె వందలాది మంది అనాథ మహిళలకు జీవితాన్నిచ్చే ఒక మహాపుణ్యక్షేత్రంగా మారింది.
1: మహిళలకు కేవలం ఆశ్రయం ఇస్తే సరిపోదు, వారి కాళ్లపై వారు నిలబడడానికి ఉన్నత విద్య అవసరమని కర్వే గారు గుర్తించారు. జపాన్ లోని ఉమెన్స్ యూనివర్సిటీ గురించి చదివిన ఆయన భారతదేశంలోనూ అలాంటి ఉమెన్స్ యూనివర్సిటీని స్థాపించాలని కలలు కన్నారు. 1916 సంవత్సరం జూన్ 3న కేవలం 5 విద్యార్థినులతో భారతదేశంలోనే మొట్టమొదటి భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని పూణేలో ప్రారంభించారు. ఆ తర్వాత బొంబాయికి చెందిన పారిశ్రామికవేత్త విఠల్ దాస్ థాకర్సే గారు తన తల్లి శ్రీమతి నాదీబాయి దామోదర్ థాకర్సే జ్ఞాపకార్థం 15 లక్షల రూపాయలు విరాళం అందించడంతో ఈ విశ్వవిద్యాలయం SNDT ఉమెన్స్ యూనివర్సిటీగా మారింది. శ్రీమతి నాదీబాయి దామోదర్ థాకర్సే ఉమెన్స్ యూనివర్సిటీగా మారింది. నేడు ఈ విశ్వవిద్యాలయం వేలాది మంది మహిళలకు ఉన్నత విద్యను అందిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
0: 1929 సంవత్సరంలో తన 71వ ఏట కర్వే గారు మహిళా విశ్వవిద్యాలయం కోసం తన ఆశ్రమ నిధుల కోసం ఆఫ్రికా, యూరోప్, అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఆ వయసులో కూడా ఆయన ఏకదాటిగా ప్రయాణాలు చేస్తూ ఆల్బర్ట్ ఐన్స్టైన్, జేమ్స్ ఆడమ్స్ వంటి ప్రపంచ మేధావులను కలిశారు. ఐన్స్టైన్ కర్వే గారి త్యాగాన్ని చూసి ముగ్ధుడై ఆయనకు నివాళులర్పించారు. విదేశాల్లో సేకరించిన ప్రతి పైసాను ఆయన మహిళా విద్యకే కేటాయించారు. 1936లో మహారాష్ట్ర గ్రామీణ ప్రాథమిక విద్యా సొసైటీని స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వందలాది పాఠశాలలు తెరిచారు.
1: 1958 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం జరిగింది. మహర్షి కర్వే గారు తన 100వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 100 సంవత్సరాల వయసు కలిగిన ఆ అపర నిశ్శబ్ద తపస్వికి స్వతంత్ర భారతదేశం తన అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అర్పించి తనను తాను గౌరవించుకుంది. భారతరత్న పొందిన అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ అయితే అత్యంత వృద్ధుడు మహర్షి కర్వే. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రధాని జవహర్లాల్ నెహ్రూలు స్వయంగా ఆయనకు నమస్కరించి, మీరు కేవలం మనుషులను మార్చలేదు, నవభారత నైతిక సమాజాన్ని నిర్మించారు అని కొనియాడారు. 1962 నవంబర్ 9న తన 104వ ఏట ఈ అపర మహర్షి ప్రశాంతంగా శివైక్యం చెందారు.
0: విద్యకు వికాసానికి దూరంగా, అజ్ఞానానికి దాస్యానికి దగ్గరగా, వంటింటి 4 గోడల మధ్య గృహిణులుగా, వితంతువులుగా, నిత్య దుఃఖితులుగా, సంఘ వంచితులుగా బ్రతుకుతున్న స్త్రీల నిశ్శబ్ద వేదనకు స్వరమై వారికి నవ ప్రపంచ ద్వారాలను తెరవడానికి కర్వే ఉద్యమించారు. మహర్షి కర్వే నడిచిన మార్గం, మానవతావాదం తరతరాలకు భారతీయులకు ధృవతారగా భాసిస్తూనే ఉంటుంది.
1: ఈరోజు మనం విన్న మహర్షి దొండో కేశవ కర్వే గారి గాథ మనకు అందించిన నీతి ఏమిటి? మహిళా సాధికారత, సామాజిక ఆత్మవిశ్వాసం. సమాజం నన్ను ధిక్కరించినా సరే నువ్వు నమ్మిన మంచి పనిని ఆపకు, కాలమే నీకు తలవంచుతుంది అని కర్వే గారి శతాబ్దకాలపు జీవితం నిరూపించింది. ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ధారావాహికలో మనం సామాజిక సంస్కరణల విజ్ఞానం నుండి వైద్య సేవ, పశ్చిమ బెంగాల్ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయబోతున్నాం.
0: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు వైద్యుడిగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడి ఉచితంగా వైద్య సేవలు అందించి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా దుర్గాపూర్, కళ్యాణి వంటి పారిశ్రామిక నగరాలను నిర్మించిన అపర ధన్వంతరి. ఆయన జన్మదినమైన జూలై 1వ తేదీని భారతదేశం ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటుంది. 1961లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మహామేధావి డాక్టర్ బిసి రాయ్.

ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక ఆరవ భాగం శ్రీ దండో కేశవ ఖర్గే గారి గురించి విన్నారు. రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కాళీవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:15. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట వింటారు. దేవ్ పవార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంశ్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయిష. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల్ తాళ్ల రాంపూర్ నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేక్ చారి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, భూదాన్ పోచంపల్లి నుండి వీరందరి కోసం ఈ పాట.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మీరు వింటున్నారు ఎవెన్ గ్రీన్ హిట్స్, నేను మీ రోజీ. మీరు గనక ఎవెన్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇరుముడి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్.

కేఆర్ పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. కోరిన శ్రోతలు సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, హేమలత విశ్వనాథ్ చౌటుపల్ నుండి, బంద నుంచి అరుణ, కృష్ణ, అమ్ములు, బాజీ, బుజ్జి, రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగల గోపాల్, కర్ణాటక స్టేట్ నుండి చిన్న తిరుపతి ప్రకాష్ శ్యామల, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మా ఇంటి బంగారం చిత్రం నుంచి చిన్మయ శ్రీపద పుణ్య సెల్వ పాడిన పాట. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం. కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ. చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య. హైదరాబాద్ వనశ్రీపూర్ణం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్. నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి. జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరిలో సంగీతం అందించారు. కోరిన శ్రోతలు మాస్కుంట నుండి జాషువా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సోహాని, సాన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహిన్, ఆర్యాన్, మురపొలం.

మల్లాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిన్నచర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి రుద్రవల్లి రమేష్ కుమార్, అనిత, కుమారుడు భారత్ కుమార్, అమ్మ అమృతమ్మ బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, మనవడు రేయాష్, వీరందరి కోసం ఈ పాట.

0: పిల్లా, మిసాల పిల్లా, నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా? అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402-3204-0852 నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి, హనుమాన్వాడ నుండి బొడ్డు హరిప్రసాద్, శాలిని, వరుణ్, తరుణ్. భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుండి మాదాసు సత్యనారాయణ, కవిత. బెంగళూరు నుండి గిరిజ. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర. జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత

పాట ద రాజా సాబ్ చిత్రం నుంచి. విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి తమన్ సంగీతం. కోరిన శ్రోతలు బచ్చన్నపేట నుండి కె పాండు, అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, ఆదివాసిని వైష్ణవి నితిన్, మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కందా గౌడ్, నిషిత సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట నుండి, గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మాధవి ఆంజనేయులు బూదాన్ పోచంపల్లి నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా 11 గంటలకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు ఎన్ని వసంతాలు చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం. కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మూసాపేట గ్రామం నుండి, భూదాన్ పోచంపల్లి నుండి, మాధవరెడ్డి చౌరస్తా నుండి, భావండ్ల రాజు, మమత, పవన్, కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో గేమ్ చేంజర్ మూవీ నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం. కోరిన శ్రోతలు కర్మాంఘాట్ నుండి అనురాధ, మల్లేష్, రామచంద్రం, రాజశేఖర్, పద్మ, శ్రీనివాస్, సునీత, కోటి, వంశీ, సుబ్బు, బన్నీ, శశాంక్, సంజు, కార్తీక్, మాస్టర్ సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ, ఎం వెంకటేష్ నందిపేట నుండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్, వీరందరి కోసం ఈ పాట.

0: కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అమరాన్ చిత్రం నుంచి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట కోరిన శ్రోతలు. నిజామాబాద్ నుండి అరుణ రాజేందర్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, ఎలగందుల రమేష్, వకుళాదేవి, విజయకుమార్, జ్యోత్స్నాదేవి అల్కాపురి నుండి, భావన రవి కర్ణాటక నుండి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి, గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా 100 వారాల నషాముక్త్ యువ అభియాన్లో ఈరోజు దేశవ్యాప్తంగా యువత భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 1067 ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ నిర్వహిస్తున్నట్టు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని 471 జిల్లాల్లోని మై భారత్ కార్యాలయాలతో పాటు భాగస్వామ్య సంస్థలకు చెందిన 596 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్టు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30లోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందిస్తారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గణేష నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు. బాలాపూర్తో పాటు నగరంలోని ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చర్యలను ఆయన పరిశీలించారు. నేపాల్కు భారత్ తాజాగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటి 49 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలుగు

0: చలనచిత్ర నట మేరు శిఖరం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడింది.
1: ఆకాశవాణి అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణరవి చంద్రకుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి.

0: ఆయన తొలితరం స్త్రీ పాత్రధారి. 7 దశాబ్దాల నట జీవితంలో విభిన్న చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలు.
1: గోదావరికి పొంగొచ్చినా కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవ్వరు ఆపలేదు. కానీ వాళ్ళ ఆవేశాన్ని నేను ఎందుకు ఆపానో తెలుసా? నువ్వు చేసిన పాపాల గురించి మనిషిగా ఆలోచించి మనిషిగా మారతావన్న నమ్మకంతో ఆశ నీ గుండెల్లో కూడు కట్టుకున్న అహంకారాన్ని తగలబెట్టుకుని నీతికి తలవంచితే వాళ్ల కడుపు మంటలు మంగళహారతులవుతాయి. కర్మాన్ని గౌరవిస్తే వాళ్ల చేతుల్లోని మారణాయుధాలు మంత్రపుష్పాలు.
0: తెలుగు తెరపై ప్రణయగాథలకు ఆద్యుడు, మరపురాని ప్రేమ కథా చిత్రాల రాకుమారుడు.
2: అంటే పెళ్ళాడాలంటాం, ఓకే. చూడు పద్మ, నేను పెళ్లి చేసుకోదలుచుకున్నా. సిగ్గు మొక్క తొడిగింది. ఇంతలోని అమ్మాయికి అంత సిగ్గు ఎందుకు?
0: సాంఘిక చిత్రాలు ఆయన నటనా పటిమకు నిదర్శనాలు.
3: నా కన్నింటి కంటే గొప్పది నా వృత్తి, అదే నా దయ. ఈ రోజు నా వృత్తిలో నన్ను తలవంచుకునేట్టు చేశావు, చేతికి సిక్కిన నేరస్తుని తప్పించుకునేట్టు చేశావు, నన్ను ఓడిపోయేట్టు చేశావు. నిన్ను క్షమించలేదు, నీ నీడని కూడా సహించలేదు. ఐ హేట్ యు.
0: తెలుగు తెరపై తొలి నవలా నాయకుడు. డైలాగ్స్ చెప్పడంలో ఆయన శైలి వైవిధ్యం.
1: ఏమండి అరాసూయ గారు, మీ పేర్లో ఆ రా తీసేసి అసూయిగా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాకనే అన్న మాటకి మీకు అసూయితో ఒళ్ళు మండిపోయింది కదా, అందుకని. ఏం బ్రదర్, ఎంత అసూయ ఎక్కువ ఉంటే అంత ప్రేమ ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి.
0: అమర ప్రేమికుడిగా మగువ మనసులను దోచుకున్న కలల యువరాజు.

0: జానపద సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణికాల్లో కూడా తనదైన బాణి.
1: నా విష్ణు పృథ్వీపతి అని మునుపు నా చేతనే నిర్ణయమైంది. అందుచేత నా అంశకొంత అతనిని ఆవహించక తప్ప. అంతేకాదు పృథ్వీవలపుని సేవించవలసిన విధి నీకును తప్ప. యోగం పట్టినప్పుడు ఎవరినైనా సరే లక్ష్మి సేవించాలి కదా. అనతి కాలంలోనే ఆ దురాత్ముని పాపం పండుతుంది.
0: పాటలకు ఒక కొత్త వరవడి, డాన్స్ కి ఒక క్రేజ్ తీసుకొచ్చి చిత్రసీమలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆయన నటన తర్వాతి తరాలకు ఒక నిఘంటువు.

0: దేవదాసుగా, మహాకవిగా, భక్తునిగా, అర్జునునిగా, అభిమన్యునిగా, నారదునిగా, భగ్న ప్రేమికుడిగా, చాణక్యునిగా మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన ఆయన ఒక నట శిఖరం.
1: పురాణాలైనంత మాత్రాన అన్ని మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని పోటీగా ఉండరాదు. పండితులు దేన్నైనా పరీక్షించి పూజిస్తారు. మూడును పరువు చెప్పిన దాన్నే పట్టుకూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు.

అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా రామాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 20 జన్మించారు. వారి సొంతూరు వెంకటరాఘవాపురం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం కావడంతో చదువును 4వ తరగతి వరకే కొనసాగించారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు ఏఎన్ఆర్. తను చదువుతున్న రోజుల్లోనే స్కూల్లో చిన్న చిన్న నాటకాల్లో స్త్రీ పాత్రతో పాటు తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చారు అక్కినేని. దీంతో ఏఎన్ఆర్లోని ప్రతిభని గమనించిన తల్లి అన్న ఏఎన్ఆర్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత కుటుంబం జీవనోపాధి నిమిత్తం ఒక నాటక సంస్థలో చేరి కనకధార అనే నాటకంలో స్త్రీ పాత్రను పోషించారు ఏఎన్ఆర్. ఆ పాత్రకు తొలిసారిగా చిరు పారితోషికం తీసుకున్నారు. ఆ రోజుల్లో నాటక సంస్థలు మగవాళ్లతోనే స్త్రీ పాత్రలను ఎక్కువగా వేయించేవాళ్లు. అలా ఏఎన్ఆర్ నాటకాల్లో స్త్రీ పాత్రలను పోషించి ఆ పాత్రలతో తొలినాళ్లలోని అందరి దృష్టిని ఆకర్షించారు. నాగేశ్వరరావు తన పాత్రలకు తానే పాటలు పద్యాలు పాడి నృత్యం చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలా నాటకాలు ప్రదర్శించి 9.5 సంవత్సరాల పాటు నాటకరంగానికి పరిమితమయ్యారు అక్కినేని. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య గారి ప్రోత్సాహంతో తన 16వ ఏట ధర్మపత్ని సినిమాలో చిన్న పాత్రను చేసిన ఆయన 1944లో వచ్చిన సీతారామ జననంతో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్రను పోషించి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రం ఇలా వరుసగా జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఏఎన్ఆర్కి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు బాలరాజు, కీలుగుర్రం. ఈ 2 చిత్రాలు వాణిజ్యపరంగా ఘన విజయం సాధించాయి.

0: ఏఎన్ఆర్ నటించిన బాలరాజు చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించి 100 రోజులు ఆడిన తొలి చిత్రం బాలరాజు.
1: నీకెలా తెలుసు? నేను వచ్చానని నీకెలా తెలుసు? చూస్తే వింటే భలే. ఎవరి పిల్లవు? ఏ ఎందుకు నీ పాటకిచ్చి పెళ్లి చేస్తావా? ఎవరైతే నీకే. కానీ నీ ఇల్లు ఇంతవరకు అది, ఇక్కడి నుంచి ఇది.
2: అమ్మయ్యో, అయితే నేను వాయితో
1: భయం లేదులే.
2: నీకే, మా అమ్మకు నాన్నకు నేను ఒక్కడిని, నన్ను వాళ్ళకు దక్కని.
0: 1948లో వచ్చిన ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. నాటకాల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగా పోషించడం వల్ల ఏఎన్ఆర్ స్త్రీ గొంతుని అనుకరిస్తూ పాటలు పద్యాలు పాడిన ఆయన బాలరాజు చిత్రం నాటికి గొంతులో మార్పులు వచ్చాయి. తన గొంతులో మార్పులు రావడానికి ఆయన ఎన్నో సాధనలు చేశారు. ఈ చిత్రంలో చెలియా కనరావా అనే పాటను మొదట ఏఎన్ఆర్తో పాడించారు. అయితే ఆ పాట తన గళంలో అంత బాగా లేదని ఘంటసాల గారితో పాడించమని చెప్పారు ఏఎన్ఆర్. దీంతో ఇదే పాటను ఘంటసాల గారితో పాడించారు. ఈ సినిమా తర్వాత ఏఎన్ఆర్ తనని తాను మలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలను అద్వితీయంగా పోషించారు.

0: నారరాజు చిత్రం తర్వాత ఏఎన్ఆర్ జానపద సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఏఎన్ఆర్ ని నరసింహరానికి చేర్చిన సూపర్ హిట్ చిత్రం దేవదాసు. బెంగాలీ రచయిత శరత్చంద్ర చటర్జీ రాసిన నవలను ప్రముఖ రచయిత నిర్మాత చక్రపాణి గారు దాన్ని తెలుగులోనికి అనువదించారు. తెలుగులో నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి నవలా చిత్రం దేవదాసు. ఏఎన్ఆర్ ని భగ్నప్రేమికుడి పాత్రకు తీసుకున్నప్పుడు సినీ పరిశ్రమలో చాలామంది ఆ పాత్రకు ఏఎన్ఆర్ సరిపోరని, న్యాయం చేయలేరని విమర్శలు చేశారు. కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా ఆ పాత్ర కోసం ఎన్నో రాత్రులు కష్టపడి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు.
1: మనం తాగేది నీ కోసం నా కోసం కాదే, పిచ్చిదానం. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు.
2: ఏమైనా కానీ మీరు ఇంకా తాగడానికి వీల్లేదు.
1: చేస్తే ప్రాణాలే తాగేస్తాం తెలుసా? తాగేసి పారు, నిన్ను తాగేసి. గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది.
0: ఈ చిత్రం కోసం ఆయన ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా అర్ధరాత్రి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోమని దర్శక నిర్మాతలకు సూచించడం జరిగింది. అలా దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటించారు అనే కంటే జీవించారు అని చెప్పాలి. దేవదాసు చిత్రంలో ఏఎన్ఆర్ నటనను చూసిన విమర్శకులు ఆయనను ఎంతగానో ప్రశంసించారు. ఆ తర్వాత ఎన్నో దేవదాసు చిత్రాలు వచ్చినా ఏఎన్ఆర్ దేవదాసు ప్రేక్షకుల మధ్యలో మరపురాని చిత్రరాజంగా నిలిచింది.

దేవదాసు చిత్రం తర్వాత ఏఎన్ఆర్కి విషాద పాత్రలు, సీరియస్ పాత్రలు రాసాగాయి. దీంతో ఏఎన్ఆర్ తన నటనలో వైవిధ్యం చూపించాలని, మిస్సమ్మ చిత్రంలో సరదాగా సాగే హాస్య పాత్ర గురించి చక్రపాణి ద్వారా తెలుసుకుని ఆ పాత్రను చేయడానికి స్వయంగా తానే చక్రపాణి గారి దగ్గరికి వెళ్లి ఆ పాత్రను చేస్తానని ఒప్పుకున్నారు. దాంతో చక్రపాణి గారు, ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో, మరి నువ్వు ఇలాంటి పాత్రను చేస్తావా అన్నారట. దాంతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తన పాత్రను తాను చేస్తారు, నా పాత్రను నేను చేస్తాను అనగానే ఆ పాత్రకు ఏఎన్ఆర్ ని ఓకే చేశారు చక్రపాణి. ఈ విషయం తెలిసిన వారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరో, ఏఎన్ఆర్ అలాంటి పాత్రను పోషించడం ఏమిటి అని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా ఆ పాత్రను అద్వితీయంగా పోషించి ప్రేక్షకులను మెప్పించారు ఏఎన్ఆర్. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించారు ఏఎన్ఆర్. ఆ తర్వాత ఇదే తరహా పాత్రను చక్రపాణి, ప్రేమించి చూడు చిత్రాల్లో చేశారు ఏఎన్ఆర్. తెలుగు సినీ పరిశ్రమలో ఏఎన్ఆర్ ది ప్రత్యేక స్థానం. తను ఎంచుకున్న పాత్రలను అద్భుతంగా పోషించడం, సన్నివేశాన్ని రసభరితం చేయడం ఆయన ప్రత్యేకత. జానపద, పౌరాణిక చిత్రాలే కాకుండా సాంఘిక చిత్రాలు కూడా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఏఎన్ఆర్ గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. ఎన్నో అద్భుతమైన సాంఘిక చిత్రాల్లో నటించారు ఏఎన్ఆర్.

ఒక మంచి మాట, ఒక మంచి మాట నీ నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే వచ్చానే.

ఏఎన్ఆర్ సినీ జీవితంలో మరపురాని ఏడాది 1955. ఈ ఏడాది ఆయన నటించిన 7 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. మిస్సమ్మ చిత్రంలో హాస్యభరితమైన పాత్రను చాలా చక్కగా పోషించిన ఆయన అర్ధాంగిలో పిచ్చివాణిగా నటించి మెప్పించారు.

0: ਕੀਤਾ। ਜੰਮ ਪੁੱਛੀ ਲਾਲਮ ਮਲਾਰੀ, ਲਾਲਮ ਮਲਾਰੀ, ਜੰਮ ਪੁੱਛੀ ਲਾਲਮ ਮਲਾਰੀ, ਕੁੱਕੜਮ ਕੁੱਕੜੋ।
1: అనార్కలిలో అమర ప్రేమికుడు సలీం గా ఆకట్టుకున్నారు.
0: ఇక నుంచి రోజు నువ్వు ఈ తోటలోకి రావచ్చు, కోరిన నిప్పులు కోసుకోవచ్చు.
2: నువ్వు చాలా మంచివాడు సిపాయి.
0: ఏ, నిన్ను మన్నించానే? ఈ అమాయకత్వానికి ఆకస్మికు నేనే కాదు, చక్రవర్తి కూడా తలపడిపోతాను.
1: సంతానం, వదిన వంటి చిత్రాల్లో బాధ్యత గల కుటుంబ పాత్రలను చాలా హుందాగా పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇదే ఏడాది దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా దొంగరాముడు చిత్రాన్ని నిర్మిస్తూ ఏఎన్ఆర్ ని హీరోగా తీసుకున్నారు. ఈ చిత్రంలో చెల్లిని అమితంగా ప్రేమించే అన్న పాత్రలో జీవించారు ఏఎన్ఆర్.
0: ఇప్పుడు కాదండి, నేను ఊరికి అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకు ఇంకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది, ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోక్యో. ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను, అది కూడా కొంత టైం పడుతుంది రండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి.
1: అలాగే అభ్యుదయ భావాలున్న చిత్రాల్లో కూడా ఏఎన్ఆర్ చక్కగా నటించి మెప్పించారు. అలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రమే రోజులు మారాయి. రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటూ పెద్దవారికి కనువిప్పు కలిగించే పాత్రలో అద్భుతంగా నటించారు ఏఎన్ఆర్. హైదరాబాద్ లో రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. అందుకే ఏఎన్ఆర్ కూడా 1955 సంవత్సరాన్ని తన సినీ జీవితంలో మరపురాని ఏడాది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు.
3: మమ్మల్నే కాదు, పంచడిగా పేద రైతులు అందరినీ ఇట్లాగే మోసం చేస్తున్నారు. అయితే సాగరైపారా, లేకపోతే పోలైపారా ఉన్నాయని పొంచి ఆ పంచడే వీళ్ళు కవలకి చేయించుకుంటున్నారు. వీళ్ళు చేసే అన్యాయానికి ఏం చెప్పమంటారు?
1: ఏఎన్ఆర్ దుక్కిపాటి మధుసూదన్ రావు మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ అనుబంధం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. ఆ సంస్థలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఏఎన్ఆర్ఏ హీరో. ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణించడానికి కారణం అన్నపూర్ణ సంస్థ అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే దుక్కిపాటి మధుసూదన్ రావుని ఏఎన్ఆర్ తన గాడ్ ఫాదర్ గా చెప్పుకుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తోడి కోడళ్లు, మాంగళ్య బలం, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, ఆత్మగౌరవం, ఇద్దరు మిత్రులు, పూలరంగడు, విచిత్ర బంధం వంటి ఆనిముత్యాలు లాంటి చిత్రాలు వచ్చాయి. ఒక్కో చిత్రంలో ఏఎన్ఆర్ పోషించిన పాత్ర, ఆయన అద్భుతమైన నటన, ఆ చిత్రాల్లోని ప్రతి పాట ఒక్కో ఆణిముత్యమై నిలిచాయి.

0: ఇక 60వ దశకంలో నవలాధారిత చిత్రాలను ఎక్కువగా నిర్మించిన సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్. నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలు గొప్ప ఘన విజయం సాధించాయి. అందుకే అవి ఇప్పటికీ మరపురాని చిత్రాలుగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును నెలకొల్పిన తర్వాత తొలి నంది అవార్డు అందుకున్న తొలి చిత్రం డాక్టర్ చక్రవర్తి. అలాగే తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి హీరో కూడా ఏఎన్ఆర్. అదేవిధంగా ద్విపాత్రాభినయం పాత్రలతో వచ్చిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఏఎన్ఆర్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు.
1: జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు విజయ్. భానుజీ ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెలితీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం తిరిగితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానుజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుణ్ణి వంచలతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.
0: ఆ తర్వాత 1966లో వచ్చిన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత ఏఎన్ఆర్ కే దక్కింది.
2: ఐదు వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని పోనీ ఏ అనాథనైన

0: చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని కోచి పెడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి, బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా?
1: మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాలను నిలిచిన నట సామ్రాట్ ఏఎన్ఆర్ పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో ఏఎన్ఆర్ నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటి మల్టీస్టారర్ సినిమా కూడా ఇదే. ప్రధాన పాత్ర ఎన్టీఆర్దే అయినా టైటిల్స్లో ఏఎన్ఆర్ పేరే మొదట కనబడుతుంది. ఈ చిత్రంలో పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే పాత్రలో ఏఎన్ఆర్ నటించారు. ఏఎన్ఆర్ మొదటి సాంఘిక చిత్రం సంసారం. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తమ్ముడిగా, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా ఏఎన్ఆర్ నటన మరువలేనిది. ఆ తర్వాత వచ్చిన నిరుపేదలు, పరివర్తన, తోడికోడళ్ళు, రోజులు మారాయి, పూలరంగడు, పల్లెటూరి బావ, నమ్మిన బంటు, మూగ మనసులు మొదలైన చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు ఏఎన్ఆర్. పంతొమ్మిది వందల 1960లో విడుదలైన నమ్మిన బంటు చిత్రం స్పెయిన్ లోని శాన్ సెబాస్టియన్లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. వీటి తర్వాత వచ్చిన దసరా బుల్లోడు 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్. వీరిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ తెరంగేట్రం చేసే నాటికి ఏఎన్ఆర్ కి నటుడుగా మంచి గుర్తింపు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అందం, ఆహార్యం, వాక్చాతుర్యం చూసిన ఏఎన్ఆర్ కొంచెం కలవరం చెందినా సినీ పరిశ్రమలో తన ఉనికిని కొనసాగించడానికి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ఒరవడిని ఏర్పరచుకున్నారు. ఇద్దరూ వారికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారిద్దరూ సినీ పరిశ్రమలో అన్నదమ్ముల వలె మెలిగారు. ఇద్దరు కలిసి సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ఆ చిత్రాలను విజయపథం వైపు నడిపించారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కళామతల్లి ముద్దుబిడ్డలుగా అగ్రపీఠం వేసి స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టారు.
2: ఏం చెయ్యను ప్రభు, ఈ మహోత్సవం చూడాలని నా ఉపరాటం. కానీ నా ఇల్లాలు రాణిస్తేనా? మీ జీవితం మహారాజుకు, సామ్రాజ్యానికి అంకితం కాదు. మీ అర్థాంగనైన నాకు మీ పైన హక్కు ఉంది. ఎదట పడితే మళ్ళీ రాయన వారు ఏమాటదండన విధిస్తారో, వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగళ్యం రక్షించండి అని కాళ్ళా వెళ్ళా పడింది. ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నొమ్మకుండా, ఇటు మీరు నా తల తగ్గకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను.
1: వీరిద్దరూ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రం ఎప్పటికీ ఒక క్లాసిక్ అయితే, మాయాబజార్ చిత్రం ఒక అపూర్వ కళాఖండం.

0: అలాగే భూ కైలాస్, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, గుండమ్మ కథ సినిమాల్లో వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి వారి విశ్వరూపం చూపించారు. భూ కైలాస్ సినిమాలో ఏఎన్ఆర్ నారదుడిగా, ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా నటించిన తీరు అపూర్వం.
1: అదేమిటి మనవడా, లోకమంతా ముందుకు సాగుతూ ఉంటే నీవు వెనక్కు వెడుతున్నావు. తాత దగ్గర దాపరికం ఎందుకు చెప్పు. మనవడా, మన తత్వం నీకు తెలుసుగా, ఈ చెవిని పడ్డ మాట ఈ చెవి నుంచి విడిచిపెట్టి

0: పైగా అజన్మ బ్రహ్మచారిణి, ఆశలకు అసూయలకు తాగేలేదు. సంకోచంగా చెప్పు.
1: తాత చెప్పమంటావా?
2: అలాగే మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడైతే ఏఎన్ఆర్ అభిమన్యుడిగా అర్జునుడిగా నటించి ఎలాంటి పాత్రకైనా ఏఎన్ఆర్ తగును అని నిరూపించారు. అర్జునుడి పాత్రలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కి ధీటుగా నటించారు.
0: కృష్ణ,

0: అంటే నీవని వదలనట్టు కాదు. నేను ఇప్పుడే గయ్యను మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును.
1: కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యని తాకలేదు.
0: పైన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము.
2: ఈ చిత్రాల తర్వాత కొన్ని సాంఘిక చారిత్రాత్మక చిత్రాలను నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఎన్టీఆర్ కొన్ని పాత్రలను చేయమన్నప్పుడు ఏఎన్ఆర్ ఆ పాత్రలకు తను తగను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది.
3: చాణక్యుడి పరీక్ష ఏమనుకున్నావురా? మంచి చెడ్డలు ఆలోచించక గురువాక్యమును పరిపాలించగల చిత్తుడే దేశమును ధర్మమును రక్షించగలడురా. చంద్రగుప్త, నాకు కావలసినది నీ వంటి ధీరుడేరా. సారంగరవా, గ్రహించితివా? నీ నిత్యుడు నిష్ఠుర కార్యనిర్వహణకై పుట్టినాడు. నీవు విశ్వాసంతో సేవకై పుట్టినావు. విచారించకురా, తెగింపు తక్కువైనా భయభక్తులు కలవాడవు. నీవు అక్కడకు వస్తావులేరా.
2: ఏఎన్ఆర్ అనగానే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవి నవలా చిత్రాలు. తెలుగునాట తొలి నవలా నాయకుడు అనిపించుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నవలాధారిత చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. బెంగాలీ భాష నుంచి అనువాదమైన నవలల దగ్గర నుంచి తెలుగు రచయితలు రాసిన నవలా కథలు కూడా గొప్ప ఘన విజయం సాధించాయి. శరత్చంద్ర చటర్జీ రాసిన పాత్రలను అత్యధికంగా ధరించిన నటులు ఏఎన్ఆర్. అందుకే నవలా నాయకుడు అనగానే టక్కున ఏఎన్ఆర్ఏ గుర్తుకు వస్తారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నవలా చిత్రం, ఏఎన్ఆర్ నట జీవితాన్ని మలుపుదిప్పిన చిత్రం దేవదాసు. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన తోడికోడలు కూడా శరత్చంద్ర నవల ఆధారంగా నిర్మించిందే, అయినా పూర్తి నిడివి నవలా చిత్రం కాదు. అలాగే 1961లో భరణి సంస్థ నిర్మించిన బాటసారి కూడా పూర్తిస్థాయి నవలా చిత్రం. ఆయనకు ఇష్టమైన చిత్రం ఇదే కావడం విశేషం. ఇదే సంవత్సరం వచ్చిన మరో నవలా చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం అందమైన అనుబంధాల బాణి. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ డాక్టర్గా, అన్నగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రాల తర్వాత అనేక నవలాధారిత చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

నటన, ఆహార్యం, క్రమశిక్షణల సమాహారం ఏఎన్ఆర్. అందుకే ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుని అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానిగా మారి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎక్కువగా మహిళాధరణ ఉన్న నటులు ఏఎన్ఆర్. అందుకే అమర ప్రేమికుడిగా ప్రేమించి

0: వారి కోసం త్యాగం చేసి తన జీవితంలో నుంచి తొలగిపోయే పాత్రలను అద్భుతంగా పోషించారు ఏఎన్ఆర్. లైలా మజ్ను, అనార్కలి, మూగ మనసులు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం వంటి చిత్రాలు ఆయనలోని ప్రేమికుణ్ణి అద్భుతంగా ఆవిష్కరించాయి. 1964లో వచ్చిన మూగ మనసులు సినిమా ఒక పూర్వజన్మ స్మృతి కథ. ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు ఎన్నో. రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఒక కిరీటం. గోపి పాత్రలో మూగ ప్రేమకు భాష చెప్పిన ఏఎన్ఆర్ నటన. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా అనే పాటలో ఏఎన్ఆర్ కాసేపు శివుడిగా కనిపిస్తారు. మళ్లీ ఆ పాత్రను ఏఎన్ఆర్ ఎప్పుడూ పోషించలేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఏఎన్ఆర్ అగ్రనటుడు అని కూడా ఆలోచించకుండా కొన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు.
1: పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు?
2: వంటలా? తంచశామ గారు, కోడి కుర్మ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడే, దోసకాయ పప్పు, పెరుగు, ఊరగాయ.
1: పెరుగు ఊరగాయ కూడా ఉండేవా?
2: పెరుగు ఎలా అమ్మగారు? పాయసం, పాయసం.
1: పాయసమే? ఏది చూడండి.
2: అమ్మో, మంచోరా, మా వంటల్ని మీరు చూడకూడదు.
1: ఏ మడా
2: వద్దమ్మా గారు.
0: కొన్ని సినిమాలు తరాలు మారినా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి. అలాంటి ఓ అజరామర ప్రేమ కథ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన చిత్రం ప్రేమనగర్. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటనాభినయం మాటల్లో చెప్పలేనిది. ఆయన నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి సినీ ప్రేమికుల హృదయాల్లో, ఏఎన్ఆర్ అభిమానుల మదిలో ఇప్పటికీ ఒక మరపురాని చిత్రంగా నిలిచింది ప్రేమనగర్. తెలుగు నవలా చిత్రాల్లో ప్రేమనగర్ కి సముచిత స్థానం ఉంది. ఏఎన్ఆర్ ఉంటే ఏ నవలా చిత్రమైనా బాగా నడుస్తుందనే నానుడికి ప్రేమనగర్ సినిమా ఒక ప్రామాణికం.
3: ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు, ఆనాడు క్షపించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలకు గాక. అదే జరిగింది. బాటిల్స్ కి కొత్తవి కొన్నారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకే
0: ప్రేమనగర్ చిత్రం కంటే ముందు 1971లో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం దసరా బుల్లోడు. ఈ చిత్రం కూడా వాణిజ్యపరంగా ఘన విజయం సాధించి సాంఘిక చిత్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఏఎన్ఆర్ సినీ కెరియర్లో గోల్డెన్ జూబ్లీ సినిమాగా నిలిచింది. అందమైన పల్లెటూరి మనసుల మధ్య సాగిన ప్రేమ కథా చిత్రంలో ఆయన నటన, ఆయన చేసిన డ్యాన్స్, ఆయన ధరించిన పంచకట్టు, ఆయన వస్త్రధారణ, హెయిర్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ మార్క్గా నిలిచాయి. అప్పట్లో చాలామంది యువకులు ఆయన స్టైల్ని అనుకరించడం జరిగింది. అలాగే ఈ రెండు చిత్రాల్లోని పాటలు అప్పట్లో ఒక రికార్డు క్రియేట్ చేశాయి. ప్రేక్షకులు ఆ పాటలు మళ్లీ మళ్లీ వినడానికి థియేటర్స్ బయట నిలబడి వినేవారు. ఈ చిత్రాల తర్వాత ఏఎన్ఆర్, వాణిశ్రీ హిట్ పేరుగా నిలిచారు. 1971 నుంచి 1976లో వచ్చిన సెక్రటరీ దాకా ఏఎన్ఆర్, వాణిశ్రీ కాంబినేషన్లో అనేక విజయవంతమైన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల సెక్రటరీ. ఏఎన్ఆర్ సినీ కెరియర్లో సెక్రటరీది ఒక ప్రత్యేక స్థానం. అందుకే నవలా నాయకుడు అంటే ఏఎన్ఆర్కే ప్రథమ స్థానం. ఏఎన్ఆర్కి హీరోగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన నాటి నుండి మహిళా ప్రేక్షకుల ఆధారాభిమానాలు ఎక్కువ. 1960 నుండి 1980 దశకం వరకు ఇద్దరు హీరోయిన్స్తో ప్రేమ పెళ్లి ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించడంలో ఏఎన్ఆర్ది ఒక ప్రత్యేక ముద్ర. అలాంటి చిత్రాలతో తన రేంజ్ని ఇమేజ్ని పెంచుకుంటూ వచ్చారు ఏఎన్ఆర్. 1960 దశకంలో ఎక్కువ జనాదరణ జంటగా హిట్ పేయర్గా ఏఎన్ఆర్ సావిత్రి నిలిచారు. ఏఎన్ఆర్ సరసన కథానాయిక ఎవరైనా సరే

0: వారితో కెమిస్ట్రీ బాగా పండించేవారు. అది హుషారు పాటైనా, టీజింగ్ సాంగ్ అయినా, విషాద గీతమైనా, విరహ గీతమైనా తనదైన శైలిలో పలికించడం ఏఎన్ఆర్ ప్రత్యేకత.
1: గుట్టుగా

0: భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. మరపురాని పాత్రలను పోషించి వెండితెరను మురిపించారు అక్కినేని. మహాకవుల పాత్రలను పోషించి ఆ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం బహు సాహసం. అలాంటి పాత్రలను ఏఎన్ఆర్ ఒక ఛాలెంజ్గా తీసుకుని అద్భుతంగా పోషించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.
1: ధనారూపరుడైన నారాయణుని కరు ద్వారా సేవించి చేతి ద్వారా భోజనం పెట్టే భాగ్యం నీకు లభించింది పద్మ. నీ అఖండ పుణ్యరాజు
0: స్వతహాగా దైవాన్ని అంతగా విశ్వసించని ఏఎన్ఆర్ వెండితెరపై మహాభక్తునిగా ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేసేవారు. సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన పలికించే హావభావాలు, ఆయనకు మాత్రమే సాధ్యమైన నటన, కరుణరస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైంది. ఏఎన్ఆర్ ఎన్నో నిర్మాణ సంస్థల్లో నటుడిగా అనేక ఉన్నతమైన చిత్రాలు చేసినా ఆయన సినిమాలను నిర్మించాలని ఆలోచన చేసి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుని కలుపుకుని చక్రవర్తి చిత్రం పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా 1968 సుడిగుండాలు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ న్యాయమూర్తి పాత్రను పోషించారు. తొలి ప్రయత్నంలోనే ఈ చిత్రానికి బంగారు నంది లభించింది. ఆ తర్వాత మరో ప్రపంచం సినిమా నిర్మిస్తే అది కాస్త పరాజయం చెందడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నారు ఏఎన్ఆర్ ఆదుర్తి. సినీ వినీల ఆకాశంలో ధృవతారగా వెలిగిన నటులు ఏఎన్ఆర్, కథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ, నాటకరంగం నుంచి వచ్చి నటుడిగా ఎన్నో పాత్రలను ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పాత్రలతో ఆయన జీవించారు. ఏఎన్ఆర్ అనగానే ఎక్కువగా సాంఘిక చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ఆయన నటనాభినయం ఎప్పటికీ మరువలేనిది. 1980-90 దశకాల్లో కూడా ఏఎన్ఆర్ అనేక ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. కొన్ని చిత్రాలు శతదినోత్సవంతో పాటు ద్విశత దినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. 1980 దశకంలో వచ్చిన ప్రేమాభిషేకం, మేఘ సందేశం చిత్రాలు ఆయనలోని మరొక నటుడిని ఆవిష్కరించాయి. 1981 వచ్చిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో మరపురాని ప్రేమ కథా చిత్రం. ఆ చిత్రంలో ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే పాత్రలో ట్రాజెడీ కింగ్గా ఆయన జీవించిన తీరు అనన్య సామాన్యం. తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు ఏఎన్ఆర్.

0: ఎన్నికలకు కన్నాను. దేవి నన్ను అర్థం చేసుకుంటారని ఎంత సంబరపడిపోయాను. నా దేవిని ఈరోజు నా నుంచి గెంతేయడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేను అన్ని మాటలకు ఆమె మనసు ఎన్ని ముక్కలైపోయి ఉంటుందో కూడా నాకు తెలుసు. చేయండి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా.
1: దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అపూర్వమైన రికార్డు సాధించింది. విడుదలైన అన్ని థియేటర్స్ లో 50 రోజులకు పైగా ప్రదర్శించబడింది. చిన్న కేంద్రాల్లో కూడా విజయభేరి మోగించింది ప్రేమాభిషేకం. కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవంతో పాటు 365 రోజులకు పైగా ప్రదర్శించబడి అప్పట్లో ఒక రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంలోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలిచింది.

0: మేఘ సందేశం చిత్రంలో కొంచెం వైవిధ్యంగా ఉండే పాత్రను పోషించారు అక్కినేని. ఈ చిత్రంలో పాటలన్నీ ఇప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచాయి. దాసరి నారాయణరావు ఏఎన్ఆర్ కాంబినేషన్ లో ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. ఏఎన్ఆర్ నట జీవితం చాలా ఏళ్లు కొనసాగింది. అయితే ఆయన మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. వయసు పైబడిన తర్వాత తనకి తగ్గ పాత్రలను ఎంచుకుని ఆ పాత్రలను చాలా హుందాగా పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగించారు. మలిదశలో ఎన్నో పాత్రలను అద్వితీయంగా పోషించిన ఏఎన్ఆర్ కుటుంబ కథా చిత్రాల్లో తండ్రిగా, తాతగా, అలాగే ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు.
1: ఇక్కడ మా కుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్నతండ్రి కూడా అంతనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న.
0: అలాగే శ్రీరామదాసులో కబీర్ దాస్ గా ఆకట్టుకున్న ఆయన శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా జీవించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం మనం. ఈ చిత్రంలో జీవించి మెప్పించారు ఏఎన్ఆర్.
2: ప్రతివాడు ముసలాడు కావడం అవడానికి వీల్లేదు. నువ్వు కూడా ముసలాడు అయిపోతావు. గోల్డ్ ఈజ్ డైమండ్, నాట్ గోల్డ్. యూత్ అంటే యూత్. ఇదిగో అసలు యూత్ అంటే ఏదో నీకు తెలుసా? యూత్ లో నేను ఏం చేశాను, ఏ గోల్ చేశాను, ఏ రొమాన్స్ చేశాను నీకు తెలుసా? ఇదిగో దీనంతటికి డిసిప్లిన్ కావాలి. ఇలా నీలాగతాయితే తొందరగా ముసలాడు అయిపోతావు.
0: చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన వారికి, ప్రజ్ఞా ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన పేరిట నేషనల్ అవార్డును అందించడం జరిగింది. ఏఎన్ఆర్ మరణించిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు. నటుడిగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనకు చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకు, ఫిలింఫేర్ అవార్డులు, కళాప్రపూర్ణ నుంచి కాళిదాస్ సన్మాన్ వరకు, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు అన్ని ఆయన్ని వరించాయి. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటులు ఏఎన్ఆర్ కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏఎన్ఆర్కి దక్కినన్ని సన్మానాలు ఏ సినీ ప్రముఖుడికి లభించలేదు. అది ఏఎన్ఆర్కి ఉన్న ప్రత్యేకత. భారత తపాలా శాఖ ఆయన జ్ఞాపికగా ఒక తపాలా కవర్ను విడుదల చేసింది.
3: చెల్లెలి పసుపు కుంకాలని సిరాగా మార్చి, ఆమె వైధవ్యాన్ని తెల్ల కాగితంగా మార్చి, మావమరిదికి ఉరిశిక్ష విధించిన నేను ఈనాడు కేవలం ఒక న్యాయవాదిగా మారి

0: నిలబడ్డ ఈ సత్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు.
1: తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ఏఎన్ఆర్ 250కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన నటసామ్రాట్, అగ్రనటుడిగా వెండితెరపై రాణించినా టీవీ సీరియల్స్ లో నటించడానికి ఆయన వెనుకాడలేదు. మట్టి మనిషి, ఒకే ఒక్కడు వంటి సీరియల్స్ లో ఆయన నటన మరువలేనిది.
2: బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు జప్పులు రాజ్యమేనే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు.
1: నటనకే కొత్త భాష్యం చెప్పిన నటుడు ఏఎన్ఆర్. నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చిన కళాకారుడిగా ఆయన లిఖించిన చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఎన్నెన్ని పాత్రలు, ఎంతటి వైవిధ్యం, ఎంతటి నటనా వైదుష్యం! జానపద చిత్రాల్లో జీవించి పౌరాణిక చిత్రాలతో ప్రేక్షకులను పరవశింపజేసి నవలా నాయకునిగా రాణించి అల్లరి ప్రేమికుడిగా తన చిలిపి చేష్టలతో అలరించినా, సాంఘిక చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసి విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, మహాభక్తునిగా తత్వసారాన్ని రంగనించినా, అది ఆయనకే చెల్లింది. వయసు పైబడిన తర్వాత కుటుంబ పెద్దగా వెండితెరకు నిండుతనం తెచ్చినా అది ఆయనకే చెల్లింది. అందుకే ఆయన అభినయ సముద్రంలో ఒక ఆణిముత్యం. తుది శ్వాస వరకు నటించి అరుదైన చరిత్రను లిఖించిన ఘనాపాటి. వారు మన మధ్యన లేకపోయినా వారి చిత్రాల ద్వారా అమరజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా జీవించే ఉంటారు పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వారు ఎప్పటికీ చిరస్మరణీయులు.

0: మీరింత వరకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణరవిచంద్ర కుమార్, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత తెలుగు చలనచిత్ర నట మేరు శిఖరం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే ముఖేష్ కుమార్. राष्ट्रीय संकल्प समारोह आज देश भर में 1067 स्थानों पर आयोजित किया जा रहा है. युवा कार्यक्रम और खेल मंत्रालय के अनुसार विकसित भारत के लिए 100 सप्ताह के नशा मुक्त युवा अभियान के अंतर्गत युवा एकजुट हो रहे हैं. समारोह में नशा मुक्ति शपथ, हस्ताक्षर अभियान, नुक्कड़ नाटक, नारा लेखन और चर्चाओं के जरिए अभियान का संदेश सीधे

అరుదైన వ్యాధి టెట్రా అమిలియాతో పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన ది గ్రేట్ మోటివేటర్. తల్లిదండ్రుల నిరాశతో కృంగిపోయి బాధపడుతున్నా కానీ తర్వాత ఆత్మస్థైర్యంతో విధిరాతకు పరిష్కారం దొరకనప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటమే జీవిత ప్రయాణం, అది ఆపకూడదు కదా అని ఓటమి చూడకూడదు కదా అనుకుని మనోధైర్యమే పునాదిగా, గుండె నిబ్బరమే తోడుగా, చూపు కళ్ళు మెదడు వినికిడి మాటలు ఉన్నాయి కదా అనుకుని వాటిని వారధిగా చేసుకుని అంగవైకల్యాన్ని ఎదురించారు. ప్రపంచంలోని ఒక ప్రముఖ ప్రచారకర్తగా, మంచి ప్రేరణ వక్తగా ప్రసిద్ధిగాంచారు. ఇంతకీ ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, చెబుతా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నేను మీ అశోక్.

మీరు విన్న పాట భద్రాచలం సినిమా కోసం శంకర్ మహాదేవన్ చిత్రపాడింది. అంతకుముందుకు మీరు విన్న పాట మహర్షి సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక ప్రముఖ మోటివేటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా పుట్టామన్నది కాదు, ఎలా విజయం సాధించామన్నది ముఖ్యం. మనం చెప్పుకుంటున్న మోటివేటర్కు పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు, కానీ కాళ్ళు చిన్న వేళ్ల మాదిరిగా అతుక్కొని ఉన్నాయి. అవి కూడా మరి విడదీయరాకుండా ఉన్నాయన్నమాట. తండ్రి ధైర్యం చేసుకుని శస్త్రచికిత్స చేయించారు. వాటితోనే పుస్తక పేజీలు తిప్పటం, వస్తువులను పట్టుకోవటం, త్రీ వీలర్ నడపడానికి వినియోగిస్తూ ఉండేవారు ఉన్నారు కూడా. అలాగే నోటితో పెన్నును పట్టుకొని రాయటం, బొమ్మలు గీయటం ఇలా అన్నమాట. తర్వాత గొంతుతో అదింపట్టి, బ్యాట్ను అదింపట్టి గోల్స్ ఆడటం ఇలాంటి చేశారు. అంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆయన నిరూపించారన్నమాట. అయితే నేనెందుకు అంగవైకల్యం నుంచి దాని గురించి ఆలోచిస్తూ బాధపడాలి అని ప్రశ్నించుకుని, ఎస్ ఐ కెన్ అనే సంకల్పంతో 5 సంవత్సరాల వయసులోని ఈత నేర్చుకున్నారు. అయ్యో మరి ఏంటి ఇంత ఇన్ని రకాలుగా బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా. నిజంగా ఎస్, ద గ్రేట్ మోటివేటర్ ఆయన. ఆయన గురించి చెప్తాను, చాలా ఆసక్తిగా ఉంది. వీలైతే ఆయన గురించి చదవండి. ఆయన గురించి సోషల్ మీడియా ద్వారా మరి అంటే మనం అలా చెప్పకూడదు, కానీ ఆయన గురించి చదివినట్లయితే మనం ఇతరులకు ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపవచ్చు, ఎలా మోటివేట్ చేయవచ్చు అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి.

గుండెజారి గల్లంతైంది సినిమా కోసం అనూప్ రోబిన్స్ స్వీయ సంగీతంలో శ్రావణితో కలిసి పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. లైఫ్ వితౌట్ లింప్స్ అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ అనే ప్రేరణ ప్రసంగాలను అందించిన ఒక కంపెనీ వ్యవస్థాపకులు మనం చెప్పుకుంటున్నటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజిసిక్. ఆయన అంత గొప్పగా రాణిస్తున్నటువంటి వ్యక్తి అనమాట. ఎందరికో స్ఫూర్తి. ఆయన తన 21వ వయసులోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంథింగ్ స్పెషల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ కూడా విడుదల చేసి ఒక సంచలనం అయ్యారనమాట. అయితే తర్వాత ది బటర్ఫ్లై షార్ట్ ఫిల్మ్లో కూడా నటించి ఉత్తమ నటులుగా కూడా అవార్డు అందుకున్నారు. మనం గొప్ప విషయం చెప్పుకుంటున్నాం, చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నాం. ఇలాంటి గొప్పవాళ్ళు, గొప్ప విషయాలు, గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్పటము ఒక ఎత్తైతే కాళ్ళు చేతులు లేవు. ఇప్పుడు మనం ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటన్నింటినీ జయించి గుండె నిబ్బరంతో సంకల్ప బలంతో ఎస్ వి కెన్ డూ అని చెప్పేసి ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజ్సిక్, ఆయన సక్సెస్ స్టోరీ గురించి మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చైతన్యం నింపి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన గురించి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేశాము. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

గబ్బర్ సింగ్ సినిమా కోసం శంకర్ మాధవన్, గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల

0: ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమాపేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: America తో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్, సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే, కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకిత భావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయ

అర్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదార్సా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదార్సా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీతంలో గోరెటి వెంకన్నతో కలిసి పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివేద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివేద్ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విశాల్ చంద్రశేఖర్ స్వరకల్పనలో రామజోగ శాస్త్రి గీతం విన్నారు. గానం హరిచరణ్, చిత్రం నారీ నారీ నడుమ మురారే. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఎప్పుడు విందాం లెనిన్ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ స్వీయ సంగీతంలో తమన్ శ్రీకృష్ణతో కలిసిపడిన పాట.

0: ఫ్రీడమ్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో అమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: మీరు వింటున్న పాట తండ్రి సినిమా నుంచి. నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా. నషాముక్త భారత్ నినాదంతో అక్షర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాద్ లో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ర్యాలీని ప్రారంభించగా నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్య

0: కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలియజేశారు. రాష్టంలో సమృద్ది వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, ఈ నెల 30వ తేదీలోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హులను తొలగించి, స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని అన్నారు. క్యూర్ పరిధిలో దాదాపు 9,000 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలియజేశారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఐఐటి ఢిల్లీ రూపొందించిన పాఠ్యాంశాలతో నైపుణ్యాభివృద్ది నుంచి ఉద్యోగం వరకు సమగ్ర మార్గాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫాం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం సామగ్రి పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్ని అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దించాలని సూచించారు. అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్టాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్టంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, పురుగుల మందులపై కేసులను డిజిటల్గా ట్రాక్ చేయాలని, పప్పుధాన్యాల విత్తన పంపిణీని పెంచాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 8 జిల్లాల్లోని పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను కూడా యువత అందిపుచ్చుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పాల్గొని ఇంటర్వ్యూలు పర్యవేక్షణ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి అద్భుత స్పందన లభిస్తుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ నేతల లక్షల కోట్ల రూపాయల భూదోపిడీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం బయట పెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేశారు. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కొనుగోలు చేసిన కొత్త ఆటోను స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ,
1: రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. 4 డేస్ 5 డేస్ అయింది ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి, కనీసం ఇంతవరకు చర్యలు ఏవి, 8 ఎకరాలు తెలిసిరాలి అంటున్నావు, డాక్యుమెంట్స్ ఏవి బయట పెట్టి ఫస్ట్ ప్రజలకు ఇస్తామేమో జాగ్రత్తగా పోయి.
0: జూరాల ప్రాజెక్టుకు చేరిన 248 టీఎంసీల వరద నీటిని రైతులకు, వ్యవసాయ రంగ అవసరాలకు వినియోగించకుండా 100 టీఎంసీల వరద నీటిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాజెక్టులకు వదిలిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత కృష్ణా జలాల నీటి వాటను కూడా వినియోగించుకోకపోవడం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పోతిరెడ్డిపాడు, వెలుగోడు ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రాష్టంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, మెదక్, నాగర్ కర్నూలు, సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచనా వేస్తూ, అక్టోబర్ మొదటి వారం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రారంభించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర జిల్లాల వారీగా సమీక్ష

0: సమావేశాలు నిర్వహించి గోదాముల పరిస్థితిని ఆరా తీశారు. ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తూ దారి మళ్లింపునకు నిరోధించాలని చెప్పారు. మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టారు. నకిలీ రసీదులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఒక ఖడ్గమృగాన్ని హైదరాబాద్ డ్యూయల్టర్స్ అసోసియేషన్ దత్తత తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైటెక్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జే వసంత్కు 3 నెలల దత్తత కోసం చెక్ను అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్రెడ్డి మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పర్యవరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీఅడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తిగల స్వచ్చంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీ రాజం ఒక ప్రకటనలో తెలియజేశారు. జాతీయ మాదక ద్రవ్య డిమాండ్ తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో డీఅడిక్షన్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు డీఅడిక్షన్ కేంద్రం నిర్వహిస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపీ లాట్స్ నిధులతో హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్టస్థాయి క్రీడా పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 45 మంది ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీళ్లంతా ఈ నెల 26-27 తేదీల్లో జరిగే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 89 అంగన్వాడి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని, మధ్యవర్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సొసైటీ జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. భూముల రీసర్వే కోసం పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ, రహీంఖాన్పేట, తిప్పాపురం, జవారిపేట, జగ్గారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్దం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూలస్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్, డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0850 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపదాం. ఆన్సర్ చేసే ముందు ఆన్సర్, మీ పేరు, మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ లాంటివి, ప్రోగ్రామ్ ఎలా ఉంది, అలా ఉందని చెప్పేసి అలాంటివి ఏ మాత్రం టైప్ చేయకండి. ఎందుకంటే ఎంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరివి చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిక్వెస్ట్ అనమాట. ప్రశ్న వచ్చేస్తుంది, మాంగళ్య బలం సినిమాలో హాస్య నటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మాంగళ్య బలం సినిమాలో హాస్య నటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపాలి. మీరు వింటున్న పాట ఆహ్వానం సినిమా.

షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ఆర్ఎఫ్ సంతోష్ కుమార్ కాల్ టెక్స్ట్ బెల్లంపల్లి నుండి. ఆ తర్వాత చాలామంది శ్రోతలు కార్యక్రమంలో మాకు కూడా సమాధానం తెలుసు, మేము కూడా పంపిస్తున్నాం అని చెప్పేసి చాలామంది సంతోషంతో ఆన్సర్ చేశారు. వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం కూడా చేస్తాము. నిజామాబాద్ గుమస్తా కాలనీ

నాయకుడు సంఘవి శ్రీనివాస్ లావణ్య దస్తగిరి సంధ్యప్రదురు కడప జిల్లా నుంచి, చోడవరపు నాగేశ్వర గీతానగర్ హైదరాబాద్, సీతా దేవిక ఫ్రమ్ ఏశ్వరనగర్, శేషు కుకట్పల్లి నుంచి, గజ్వల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, నాకడిపల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, పులిపాటి వెంకటేశ్ మహబూబ్నగర్ జిల్లా నుంచి పుట్టపాక భవాని వెంకట్ మిథున్ మహాదేవ్, అప్పలరాజు పెడన నుంచి బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, ఫరీద్ రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, పందిరి దామరంచ వీరు మెదక్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి మేడిఘరాధ, ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, గుండు అంబదాస్ లావణ్య, పెద్ద అంబర్పేట నుండి, హైదరాబాద్ బిఎన్డి నగర్ నుంచి మోనిక బాలు వినయ్ కుమార్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, డి శ్రీపతి బాబు బెంగళూరు, డాక్టర్ వీరు రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి, సేరే బాలాజీ, సావిత్రి కుమేర్ కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, చిలక నారాయణ అనసూయ జాన్ యమున జాన్కంపేట నిజామాబాద్ జిల్లా నుండి వీరు సరైన సమాధానం ఇన్ టైంలో పంపించారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి కూడా ఇన్ టైం వెంటనే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ సరైన సమాధానం ఆచార్య మాంగళ్య బలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి గారు వేసినటువంటి పాత్ర ఆచార్య. ఇదన్నమాట సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు? ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం, ఆన్సర్ చేస్తూ మరింత హుషారుగా ఉందాం.

జానకి వేడ్స్ శ్రీరామ్ సినిమా నుంచి ఈ పాట. గానం తినా కమల్. సిరివెన్నెల రచనకు గంటాడి కృష్ణ, స్వరకల్పన.

షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే రెస్పాండ్ అయ్యి సరైన సమాధానం పంపిన శ్రోత అప్పలరాజు పెడన నుంచి, తర్వాత నిమ్మాని గ్రామ పుట్టపాక నుండి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మయ్య కర్నూలు నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామ్ప్రసాద్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పంతటి శ్రీనివాసరావు మోరిపల్లెం నుండి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నీదునుడి కళ్యాణచారి, దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుండి, అలాగే పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, పుట్టపక్కల నుంచి భవాని వెంకట మాస్టర్ మిథున్ మహాదేవ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, చోడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, తర్వాత మరొక శ్రోత వీరు వేరే ఆన్సర్ చేయకండి, వేరేవి ఇక్కడ పంపకండి, శేషు ఫ్రమ్ కూకట్పల్లి, మొండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర, గుంటూరు జిల్లా నుండి ఒక శ్రోత దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ చేశారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. సరైన సమాధానం ఏంటి అంటే పంచమహల్, అంటే ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు అంటే పంచమహల్ అనమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మనం వింటున్నాం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మా శ్రోతలు చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఆన్సర్ చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్. మరి మరో ప్రశ్న వచ్చేస్తుంది. గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట అడవి సింహాలు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన యుగళగీతం.

0: అందాలు కుశలమా,
1: పర్వాలు పదిలమా,
0: మరల మరల వచ్చిపో వసంతమా.

0: ముఖ్యమా నా ప్రాణమా
1: కుసుమించే అందా.

అందాలు కుశలమా, మరల మరల వచ్చిపోవ సంతమా.

కార్యక్రమంలో మేము అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ముందుగా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి వీరు వెంటనే స్పందించారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. వీరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. నిజామాబాద్ గుమస్తకాల నుంచి సంగవేశ్వర యూనివర్సిటీ లావణ్య కూడా కరెక్ట్ గా చేశారు. ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, శేషు కుకట్పల్లి నుండి, రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి, రవికుమార్ పంతాడి శ్రీనివాస్ మోరిపల్లం నుండి, నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి, కర్నూలు బ్రహ్మయ్య, దస్తగిరి సంధ్యా పెద్దటూరు, కడప జిల్లా నుండి కూడా పీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట, వరంగల్ జిల్లా నుంచి కూడా కరెక్ట్, నిర్మల్ జిల్లా బీఎడ్ నుండి మేరే సాయిలు కూడా రైట్ ఆన్సర్ చేశారు. ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుండి, కీసర కాంచన కిట్టు వీరు కూడా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఎం మురహరి యశోధ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, బొమ్మిదేని లక్ష్మారాయణ అమనుకుర్తి గ్రామం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మీథున్ అప్పలరాజు పెడన, కీసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ మిర్యాల తిరుమలయ్య ఆండాలు, గీతానగర్ హైదరాబాద్ నుండి చోడవరపు రమాదేవి, హైదరాబాద్ బీరనగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్ చిలకనారాయణ అనసూయ, యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, ఎఫ్ ధర్మంచా మెదక్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సేరే బాలాజీ సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, మొండ్రాయి గ్రామం చనుముల మోహన్ సుభద్ర మహిర, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామ్ ప్రసాద్, అరుణిత అవైభవ్ కిరణ్ కుమార్ లత, ఆదిలాబాద్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా మేడిపల్లి సాయి చరణ్ శ్రీతేజ వీరు గుంటూరు జిల్లా నుంచి, పాలెం పోలు శివదాస్ రెడ్డి, తర్వాత విజయ్ కుమార్ చందనగర్, నాగనాథ్ గుప్తా వీరు నిజామాబాద్ జిల్లా నుండి, పెద్దంబరపేట నుంచి గుండు అంబదాస్, ఆర్ము నుంచి రాధ, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి ఇంకా వారి మిత్రులు, పులిశెట్టి మోహన్ బాబా వీరు వీరంతా కూడా సరైన సమాధానం చేశారు, ఇన్ టైంలో చేశారు. మరి సరైన సమాధానం వెస్ట్ బెంగాల్, ఇది కరెక్ట్గా చేశారనమాట. వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళు కూడా చాలామంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వీరందరూ కూడా అభినందనలు తెలుపుతోంది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు? భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు, ఆ నాయకులు ఎవరు? మీ కనుక ఆన్సర్ తెలిసి వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆన్సర్, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లాంటివి, గుడ్ ఆఫ్టర్నూన్ లాంటివి ప్రశ్నలు వేస్తున్నారు, ఇలా వేస్తున్నారు, అలా వేస్తున్నారు, ఇలాంటివి మాత్రం టైప్ చేయకండి. మీరేంటో మీ అభిమానం ఏంటో అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తున్నాను. పాట అయిపోలో మాత్రం సమాధానం చేయండి. మీరు వింటున్న పాట కూలీ నెంబర్ 1 సినిమా కోసం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూట్ సాంగ్, సిరివెన్నెల రచనకు సంగీతం ఇళయరాజా.

షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారత జాతీయ సైన్యంలోనే ఖైదీల పక్షాన ఎవరు వాదించారు, ఆ నాయకులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదన్నమాట. సో మరి పోటీతత్వం ఉండడం కోసం మీరందరూ చేసిన ప్రయత్నానికి అప్రిషియేట్ చేస్తున్నాము, కానీ సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. సరైన సమాధానం జవహర్లాల్ నెహ్రూ, ఇది సరైన సమాధానం. మనం నాయకులు అని పదం వాడాం, లాయరు ఎవరు, జడ్జి ఎవరు ఇలాంటివి అడగలేదన్నమాట. సరే, ఈ క్రెడిట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్కు చెందుతుంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది? అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏంటి? ఇది మీకు దీనికి కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాము. చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్గా షోలో పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కూడా సంతోష సాగరంలో ముంచెత్తుతున్నారు. మరి వారందరు కూడా స్పెషల్ థ్యాంక్స్. మీరు వింటున్న ఆల్ టైమ్ హిట్ సాంగ్ ధర్మక్షేత్ర మూవీ నుంచి.

కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది అని మన ప్రశ్న వేశాము. అయితే ఏ నది అరేబియా సముద్రంలోకి ప్రవహించవు అనే సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఆప్షన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ సరైన సమాధానం పంపారు కొంతమంది మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నది పేరు చెప్పారు. సరైన సమాధానం పంపిన అభిమాన శ్రోతలందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతోంది. దస్తగిరి సంధ్యాపత్రుడు కడప జిల్లా నుంచి, అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి శ్రీనివాస్ లావణ్య సంఘవి వీరు సరైన సమాధానం చేశారు. అలాగే భాను మియాపూర్ నుంచి కూడా మరొక శ్రోత వీరు సరైన సమాధానం చేశారన్నమాట.

బ్రహ్మయ్య కర్నూలు నుండి, తర్వాత పుట్టపాక భవానీ వెంకట మాస్టర్ మిథున్, వీరు భూమిదిని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, బీఎన్ నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా వారి మిత్ర బృందం, అలాగే ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, తర్వాత నిజాంపేట్ గణేష్ వెదవతి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం గోదావరి, కృష్ణ, కావేరి, మహానది ఇవి మాత్రమే. మరి ఇవి అరిబేసం నదిలోకి ప్రవహించిన నదులన్నమాట. ఈ సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. ఎప్పటిలాగే షోలో పార్టిసిపేట్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క శ్రోతకి థ్యాంక్స్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 2 గంటల 15 నిమిషాలు దాటి 34 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీలి కార్యక్రమం ప్రసారమవుతుంది.

నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. శక్తిశైలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాల చోటు. వాయు కాలుష్యం నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ, వాతావరణ మార్పులు వంటి అనేక అంశాలపై ఆమె చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు. డౌన్ టు ఎర్త్ సంపాదకురాలు. ప్రపంచ ప్రముఖ మ్యాగజైన్ పత్రికలో ఆమెకు ప్రశంసలు చే కొనియాడబడటం ఒకటా రెండా ఆమె సాధించిన ఘనతలు. లెక్కకు మించి అవార్డులు, రివార్డులు.

గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. సునీత నారాయణ్, పరిచయమే అక్కర్లేని ప్రముఖ పర్యావరణవేత్త, రచయిత్రి, ఉద్యమకారిణి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆమె సామాజిక కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందిన నిత్య కృషి వనిత ఆమె.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత నారాయణ్ జీవిత విశేషాలు, ఆమె సాధించిన విజయాలు, ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. పర్యావరణానికి హాని కాని CNG బస్సులు నడిపేలా

ఆ ప్రభుత్వాలను కదిలించినటువంటి కథన రంగ కార్యదర్శి సునీత నారాయణ గారు. ఆమె గురించిన సమాచారం మనకు ఈ కొంచెం సమయంలో చెబితే సరిపోదన్నమాట. చాలా చాలా విజయాలు ఉన్నాయి వరుస పరంపరలో. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల్లో బాధ్యత నిర్వహిస్తూనే పర్యావరణానికి, తర్వాత ఇంకా ఇతర రంగాలకు ఆ సామాజిక సేవల్లో ఆమె పాల్గొన్న తీరును చూస్తే నిజంగా చాలా స్ఫూర్తి పొందుతాం అన్నమాట, చైతన్యమవుతాం. ఎంతోమందికి ప్రేరణ ఆమె, మహిళా మనులకు ఒక ఆదర్శ నారీమణిగా కూడా మరి ఆమె రాణిస్తూ ఉన్నారన్నమాట. అంత గొప్ప ధీర వనిత ఆమె.

శక్తిశీలి కార్యక్రమాన్ని వింటున్నాం. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా విరివిగా ఇష్టంగా సేవించే శీతల పానీయాలలో విష పదార్థాల అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించి ఎలుగెత్తి చాటి నిజాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనపాటి ఆమె. చిన్ననాటి నుండే ఆమె అటవీ సంరక్షణ పట్ల దృష్టి సారించి ఆ బృందంలో చేరి పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువను పెంచుకుని మరి ఆ రంగంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు సునీతారామన్ గారు. ఆమె జీవిత విశేషాల గురించి, ఆమె చేసినటువంటి సేవ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. మీరు వింటున్న పాట రే సినిమా నుంచి. వాసు నోయల్ సేన్ పాడిన పాట.

0: బాయ్ సంతా.
1: సంతగాదరా నీ పొంత, ఇది నా శ్లోకం. ఈ శ్లోకాన్ని పదే పదే స్మరిస్తే నవగ్రహాలు జన్న కమిళ్ళలోకి వస్తాయి, జన్న హ్యాట్రిక్ సాధిస్తుంది. సర్వే జన్మ సుఖినో భవంతు అని సెలవిస్తున్నాడు ఈ లుంగి బాబా. సన్న లంగా బాబా
2: సునీత నారాయణ్ ఢిల్లీలో ఉన్నప్పుడే విద్యార్థి దశలోనే భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ ప్రభుత్వ సంస్థలో ఒకటైనటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థలో చేరి పలు విధాలుగా అంటే పలు హోదాల్లో మరి కొన్ని కార్యకలాపాలు కొనసాగించారన్నమాట. వాతావరణ మార్పులు సంక్షోభానికి కారణం, కొన్ని దేశాలు వినియోగించేటువంటి శిలాజ ఇంధనాలే కారణమని చెప్పేసి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని ప్రభుత్వాలకు, ప్రభుత్వేతర సంస్థలకు, తర్వాత స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ ఆరోగ్యం పట్ల మనం ఎలా శ్రద్ధ తీసుకోవాలి, ప్రభుత్వ ఆరోగ్యంపై ఎలాంటివి ప్రభావాలు చూపిస్తున్నాయి అనే వాటిపైన విశేషంగా కృషి చేసి వారందరినీ కదిలించారన్నమాట నారాయణ్ గారు.

నిజానికి ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపించే కొన్ని విషయాల పట్ల మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇలాంటి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, వాటిపై పరిశోధన చేసేవారు లేకపోతే నిజంగా ప్రజల ప్రాణాలకు దిక్కు లేదనే చెప్పాలి, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదనే చెప్పాలి. కారణం ఏంటంటే, మార్కెట్లోకి రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. ఏది నాణ్యతగా ఉంది, ఏది నాణ్యతగా లేదు, అందులో ఏ రసాయనాలు కలిపారు, కొంతమేరకు అందరూ చాలా కరెక్ట్గానే తీసుకుంటారు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు. కానీ జనాభా, తర్వాత మనుషుల యొక్క బలహీనతలు, తర్వాత నిరక్షరాస్యత, వ్యాపార మార్కెట్ను సొంతం చేసుకోవాలనే ఒక బలమైన ఆకాంక్ష, కొంచెం స్వార్థం, కొంచెం డబ్బు సంపాదన అక్రమంగా సంపాదించాలి, ఇలా రకరకాలైనటువంటి సొసైటీలో రకరకాలైనటువంటి సంస్థలు, రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తువులు, ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది కీడు చేస్తుంది, ఏది హాని చేస్తుంది, ఏది మేలు చేస్తుంది తెలుసుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. వీటన్నిటిని పర్యవేక్షించే అధికారులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కళ్ళు కప్పి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటారు అధికారులు. ఎంత చేసినప్పటికీ కొంతమంది ఇంకా అలాంటి వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా కల్పిస్తూ ఉన్నవాటిని, ఏవైతే చెడు పదార్థాలు, చెడు రసాయనాలు, రకరకాల కల్తీ ప్రొడక్ట్స్ వస్తున్నాయో వాటన్నింటిని వెలికితీసి సమాజానికి చెప్పి ప్రభుత్వాలని కదిలించి వాటి మీద దాడులు చేయించేటువంటి వాళ్ళు ఎవరు, నిజమైన రథసారథులు ఎవరంటే ఇలాంటి ఉద్యమకారులు, సునీత నారాయణ లాంటి వాళ్ళు. కొన్ని రకాల శీతల పానీయాలలో పురుగుల మందు ఉన్నాయని తన సంస్థ ద్వారా బయటపెట్టినటువంటి ధీరో దాత్రాలు సునీత నారాయణ గారు 2012లోనే ఆమె పర్యావరణంపై ఎక్స్ట్రా మ్యాటర్ అనే పుస్తకాన్ని రాసి, ఆ పుస్తకంలో రకరకాలుగా ఆమె పరిశోధన చేసినటువంటి అంశాలన్నింటినీ ఆ పుస్తకంలో నివేదించారు. ఆ పుస్తకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆ నివేదికను బయటపెట్టారనమాట. బయటపెట్టి ప్రభుత్వాలను కదిలించారు, రకరకాల అందరినీ అవేర్నెస్ చేయించారు, అందరికీ చైతన్యం కలిగించారు. దాంతో ఆమె చెప్పింది నిజం అని చెప్పేసి, ఇది ప్రజల ప్రాణాలకు చాలా చాలా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది, మన ప్రజల ప్రాణాలకు రక్షణగా మనం నిలవాలి అని చెప్పేసి ఆమె చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. అందుకే భారత ప్రభుత్వం ఆమె సేవను, ఆమె అవిరల కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసి గౌరవంగా సత్కరించారు. చలాకి సినిమా నుంచి కార్తీక్ శ్వేత పాడిన పాట మీరు వింటున్నారు.

పుల్ల సంరక్షణ అలాగే గంగానది ప్రక్షాళన వంటి కొన్ని మంచి సేవా కార్యక్రమం కూడా చేశారు. వారికి బాసటగా నిలిచారు. అంతేకాకుండా ఆ సంస్థల్లో ఒక మెంబర్గా కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఫ్యాక్టరీ ఫార్మింగ్, వాయు కాలుష్యం, పారిశుద్ధ లోపం, స్వచ్ఛమైన నీరు లేకపోవటం వల్ల అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి అని చెప్పేసి వాటిని నివారించాలి అని చెప్పేసి వాటి పట్ల అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టి దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు సునీత నారాయణ్ గారు. మరి వారు చేసినటువంటి దశాబ్దాల పాటు నిరంతరాయంగా కృషి చేస్తూ మనుషులను కదిలిస్తూ మనుషుల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వాలతో పాటు కలిసి పనిచేస్తూ అన్ని కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ రాన్న తరాల వారికి ఆరోగ్యం పట్ల పూర్తి భద్రతనిచ్చే విధంగా ఆమె ఉద్యమాలు చేయటం సామాజిక కార్యకర్తగా ఒకటేమిటి రెండేమిటి నాలుగేమిటి

0: ఎన్ని రంగాల్లో ఆమె చేసినటువంటి సేవలు ప్రశంసనీయమని భారత ప్రభుత్వం కొనియాడింది. అనేక అవార్డులు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు కూడా ఆమెకు అవార్డులు రివార్డులు ఇచ్చి ఘనంగా సత్కరిస్తూ వస్తూ ఉన్నారు.
1: Hey, yeah, said everybody moving. Hey, yeah, said everybody doing like this, like this.

0: శక్తిశీలి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట చింతకాయల రవి సినిమా కోసం కేకే సునిధి పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం విశాల్ అండ్ శేఖర్. ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. పద్మశ్రీ అవార్డి సునీత నారాయణ్ గారి జీవిత విశేషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృత.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సభ సరిగ్గా 3 గంటల ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు అనంతరం
1: ఆకాశవాణి అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
2: అక్కా, అక్కా, బావగారు, బావగారు,
3: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
2: నేనక్క, భాస్కరాన్ని.
3: తమ్ముడు, ఏమిట్రా భాస్కర్, ఉదయమే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
2: ఏం లేదక్క, మెడ్రాప్స్ లో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేసాను.
3: సరే సరే, ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
2: వద్దక్క, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్ లో తాగి వస్తున్నాను.
3: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారి వచ్చి తీసుకువచ్చేసేవారు కదా. అయినా అదేంటి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
2: అబ్బే, అదేం లేదక్క, బాగానే ఉన్నాను, ప్రయాణ పడలిక అంతే.
3: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్ లో మంచి ర్యాంక్ వచ్చిందట, సంతోషం.
2: బావగారు ఇంట్లో లేరా?
3: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు. ఏ బావగారితో ఏమైనా మాట్లాడాలా?
2: అదే, సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దాం అక్క.
3: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను, కానీ ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
2: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోగాని నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
3: ఏమిటి తమ్ముడు?
2: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి

0: పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
1: ఏమిటి అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
0: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడేమైనా తేడా వస్తే నేనెలా తలెత్తుకు తిరగలను?
1: తమ్ముడు, వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్లి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావులు అనుకుంటున్నాడు. అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకుని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని నువ్వేం ఆందోళన చెందుకు. చూస్తాను వాడెలా మేనరకం చేసుకోడో.
0: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీకొను సన్నల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరుంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యత గండి కొట్టి అన్యోన్యతను అహోస్పాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం, ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
1: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడి ఈ విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీకు. వంట అయిపో వచ్చింది, భోజనం చేసి వెళదుగాని.
0: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి. తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
1: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకొని ఇప్పటి నుండే పొరపొచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగని నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
0: నాకా నమ్మకం ఉందక్క. అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాం మరి.
1: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడిదుడుకులు సంసారాన్ని ఆదుకున్నావో మేమెలా మర్చిపోగలం? నీ ఆశలు ఒమ్ము కానీయం, అంతా మంచి జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
0: వస్తానక్క.
2: వాణి, వాణి.
1: వస్తున్నా.
2: కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు, వంటింకా పూర్తవలేదుగా.
1: కాఫీలు టిఫిన్లు ఎందుకులేండి, అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయే ఉంటుంది.
2: వాణి, ఏమిటా మాటలు? వాడభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడనుకున్నట్లే జరిగిపోతుందా?
1: ఆహా, అయితే విషయమంతా మీకు ముందే తెలుసన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కానీ కన్న తల్లిని కదా, వాడి పెళ్లి పేరెంటో విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా, అవన్నీ మర్చిపోయి ఎలా తప్పించుకోగలను?
2: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
1: దేశమంతా ఉంది, మన ఇంట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం, ఇంతకాలం సంసారం నెట్టుకు రావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనూ వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో. అసూయపడేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏం లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతరు లేకుండా పోయింది. కర్మ కర్మ.
2: అబ్బా వాణి, వాడికి ఇంకా ఉద్యోగం వచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలు

0: నీతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందర పడకూడదు.
1: నేను తొందరపడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే కాని నీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తమామల ఆలనా పాలన చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా.
0: అనుకున్నావు సరే, కాదనడం లేదు. అంత మాత్రానికే నువ్వింత రాద్ధాంతం చేయడం ఏం బాగాలేదు.
1: చాలు ఊరుకోండి, ఏ తల్లి కోరని కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు. మా మరదలు మాత్రం పరాయిదా, స్వయంగా నా అక్క కూతురేగా. అందుకే వాళ్ళిద్దరు శ్రీధర పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
0: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
1: ఎందుకట?
0: అటు మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే.
2: ఏమిటన్నా ఆరోగ్య సమస్యలు అంటున్నారు?
0: ఏమి లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
2: అవును, మొన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
1: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. తండ్రి కొడుకులిద్దరూ ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
2: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే. అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
1: ఎందుకు లేదు బాబు? నీ అభిప్రాయం చెప్పే హక్కు నీకుంది, అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నీ మీద ఉంది. అయినా నేనేమంటున్నాను, చిన్నప్పటి నుండి మన రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
2: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరేనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
1: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు, అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
0: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
1: నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాయిగా, ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
0: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కీ తెలుసు, చిన్నపిల్లాడేం కాదుగా.
1: అవునండి, అన్నీ తెలుసు, అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
2: అమ్మా, సుజాతను కోడలుగా చేసుకోవాలని నేను ఆశపడటం తప్పు కాదు, అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ
1: ఇంకా కాని ఏమిట్రా చెప్పు. ఇన్నాళ్ళ అనుబంధం, ఇన్నేళ్ళ మా ఆశలు అడియాసలు చేస్తానంటాం, అంతేగా? అంతేగా నీ ఉద్దేశం?
2: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు, ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.
1: అవునాయనా, ఇద్దరక్కల పెళ్ళిళ్ళు చేసేసరికి మీ నాన్నగారి శక్తి సరిపోయింది. నీ చదువులకి మా తమ్ముడు సహాయం చేయకపోతే ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బ్రతకాల్సిన వాడివి. నా తమ్ముడు నిన్ను అల్లుడిని చేసుకుందామన్న ఆశతో నీ చదువులకి ఎంత సహకరించాడో నీకు తెలియకపోవచ్చు, తెలిసినా నీకు గుర్తు ఉండకపోవచ్చు. అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషిని అనాలి.
0: బాగుందే నీ వరుస, పూర్వ రోజులా ఇవి? కాలం మారింది, మారిన కాలంతో పాటు మనం మారాలి.
1: అవునవును, నాకిప్పుడే అర్థమవుతుంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు, అందుకే కొడుకు అంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు.
2: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావటం నాకు ఇష్టం లేదు. అంత లోకజ్ఞానం లేనిదానివి కాదు.
1: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా, అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
0: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా. మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
1: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్నిన తర్వాత వాడెలా పోతే నాకేంటి? నా మాట విననప్పుడు
0: అబ్బా శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
1: నేనేదో అనేసి

0: ఒప్పందాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
1: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు. కానీ పెళ్లి గురించి అదే మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్లికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
0: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడుతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనే మాట్లాడేది? ఆ సేతు హిమాచలం ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని, సంసారాల్ని, అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు. అర్థం చేసుకో.
2: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి, వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే. ఇదిగో వినండి నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
1: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్లిళ్ళు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో, ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను నాన్నను నొప్పించాలని కాదమ్మా.
2: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపున పడ్డా. ఏం చేయాలని మేమిద్దరం మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య, నాన్నమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లైతే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా పంపచ్చ జీవన ఫలమే. అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబం అంతా ఎంత ఆనందభరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశమైపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఎంత వాడిని చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
1: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
0: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
2: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి? మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్ల నా ఆశలు నా కొడుకు అడి ఆశలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతలు వెనుక మీ ఆవేదన అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలా మంది తల్లులది. ఏమండి చిన్న ప్రపంచం అండి, ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేం.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదంటే ఎంత మనసు కుదుట పరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి ఏమిటా మాటలు, నీ స్థానం నా గుండెలు. రా వాణి రా. వాణి వాణి వాణి.

0: శారదా, శారదా,
1: వస్తున్నా.
0: కాసిన మంచినీళ్ళు పట్రా.
2: ఇదిగోండి.
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం అయింది.
2: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
2: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
2: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడమేమిటి, నేనుండగా. అయినా మీకు కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
3: బాగా చెప్పావమ్మా.
2: రండి అన్నయ్య, బాగున్నారా?
3: బాగున్నానమ్మా.
2: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
3: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలా ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలు ఉండగా.
2: చాలే, ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజేశు మాత నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందరా.
3: అవునురా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్ళు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబూలం.
0: అవునురా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
3: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం.
0: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేశు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అదొక్కటే లోపం. దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
3: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవన సారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
0: శారద పట్నంలో పెరిగిందా? అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
3: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారదా.
2: వస్తున్నాను అన్నయ్య.
3: చూసావమ్మా,
2: కాఫీ తీసుకోండి.
3: నా పెళ్లిరోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ వెనబడిపోతుంటాను. మీ దంపతులిద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
2: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
3: అయ్యయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
2: అన్నయ్య, మీకు తెలుసుగా, మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది. ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
3: అదేంట్రా శ్రీధర్, కొంపతీసిన నాకు తెలియకుండా పెళ్లికి ముందేమైనా ప్రేమ వ్యవహారం?
0: బాగుందిరా మీ అన్న చెల్లెళ్ళ వరుస. నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
3: మార్చి 23. ఎందుకు?
0: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
2: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సిమా?
3: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
2: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
0: మా అక్క ఏమంత తీసుకోలేదు, నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
3: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లయ్య ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడు వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
0: రాఘవ, మా అక్క నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం.
3: అవునవును, వెనకటికో మహాతల్లి, ఆటకు నేను పాటకు మా అప్ప అందట. నీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
0: నీ జీవ

0: కల్యాణికి మా అక్క కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరుణేష్ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
1: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే నాకు స్వేచ్ఛ. బజార్ తెచ్చిన తర్వాత అక్షంతలు, వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
0: చాలా ఊరుకుందు, బజారుకెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటా.
1: అవునవును, అన్నీ మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్ల అమాయకురాలు కాబట్టే అన్ని నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. వాటర్ లిస్ట్ లోను బ్యాంక్ అకౌంట్ లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
2: చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
1: అదేనమ్మా క్యాంపస్ ఇంటర్వ్యూలని. ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
0: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడి గారు వాసు ఐఐటీలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నావు.
2: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి, వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
1: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేం ఆందోళన చెందకు.
0: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు. కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
1: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
2: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
0: సరేలే సార్, నేను కాదన్నానా.
1: శ్రీధర్, మరి నేను బయలుదేరుతాను రా, సాయంత్రం వస్తాను.
0: అరే భోజనం చేసి వెళ్దు గారు ఉండరా?
2: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
1: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా.
1: ఆ వాసు, బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ల వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
0: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా, ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్ని దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
1: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు, ఇస్తాను, మాట్లాడు.
2: వాసు.
0: నాన్నగారు బాగున్నారా?
2: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
0: అలాగే నాన్నగారు, ఉంటాను, మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను నాన్నగారు, అమ్మతో చెప్పండి.
2: సరే సరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త.
1: పెట్టేశాడా? అంత ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నాన్నమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
2: శారదా, అవి మీ నాన్నమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు, కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, వేరే గత్యంతరం లేదు.
1: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడ భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఏడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
2: సరదా, నువ్వు అదే ఆటతో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు నేను కష్టాల పాలవుతాను. నాకు నువ్వు, నీకు నేను. ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే

0: పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది. దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో, పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళొస్తాను.
1: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు, చూడండి కాస్త.
0: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను.
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేని నీవేనప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారింట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కలు నీళ్లు పోసి వస్తానని వెళ్లారు. ఎందుకమ్మా, నాన్నగారుంటే ఇబ్బంది ఏమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించిన తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంపు తీసి అల్లుడు గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకు వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడు పెళ్లి గురించి.
0: అదేంటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా, అది కాదమ్మా. తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా,
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకి సమస్య?
1: అబ్బా, అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు. అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరుస, అల్లారు ముందుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు. అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి, పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పొచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారు ఎలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకుని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు, ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి, ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు, అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా, ఆవిడ ఓ అమ్మాయికు రాలు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్ని అమ్మకు సమస్యలే. ఇంకా తల్లి చాటు బిడ్డ అనుకుంటుంది.
0: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
1: నాన్నగారు, అది
2: చెప్పమ్మా.
1: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేరా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మా తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
1: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మను ఒప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మకు

0: కొడుకు కదా, ఉంటాను నాన్నగారు, అమ్మను ఒప్పించే బాధ్యత మీదే.
1: సరేనమ్మా, సరే అన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతాలే.
2: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఎడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
1: సరదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమాయకురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుతా ఉంటే జరిగే పని కాదు. ఇంకా నయం మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
2: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళు ఏనాడు మీ మాటకు, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరూ ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసలా ఒప్పుతుందండి?
1: శభాష్ శారదా, శభాష్. అమాయకురాలివే కాని అమ్మ అనిపించుకున్నావు.
2: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోకపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు?
1: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాట పైన నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
2: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగుజాడలా నడవమంటున్నారా?
1: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
2: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
1: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధలబంది ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలమవుతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలా మంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవి చూస్తారు.
2: ఏమోనండి, నాకు అంత లోక జ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
1: శారదా, శారదా ప్లీజ్ టెన్షన్ పడక శారదా. రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: సరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీకాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పనిలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, ఉరుము లేని పిడుగులు అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడవాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే నీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతేగా.
0: సరదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా

0: ఇంటిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
1: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
2: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
1: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను, అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని అమ్మతో పనే ఉంది. మీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
0: శారదా, ఏమిటా అర్థం లేని మాటలు? ఉదయం ఫ్లైట్కి వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో, తల్లిగా ముందు బిడ్డ ఆకలి తెచ్చు, తర్వాత కొడుకు కూరక ఎలాగో తీరుస్తావనుకో.
1: చాలే ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్లి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం నీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
3: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
1: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందాన్ని. ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
4: అవునరా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
5: అమ్మా శారద, సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేశాయి, అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
1: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
0: ఏంటన్నా, మా కుటుంబ వ్యవహారం చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ మమకారంతో జాస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశా దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం చేసుకునేలా మాట్లాడుతున్నావా?
4: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లై నన్ను కాకపోతే ఎవరినంటుంది?
5: అమ్మా శారద, నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
1: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కులంటే మిమ్మల్ని నొప్పించాను.
4: అబ్బే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలా మంది తమకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
0: రాఘవ మమ్మల్ని క్షమించరా.
4: అరే అవే మాటలరా, మనలో మనకి క్షమాపణ ఏట్రా?
0: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యం అయితే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
3: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళదత్యం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను కానీ సరళ కానీ మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
4: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులు నొప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది, కొన్నిసార్లు జరగలేని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపున పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
3: మీ అభిమానానికి ధన్యవాదాలు మామయ్య.
4: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లాయి కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరూ అర్జీ పెట్టుకుని అర్థించండి. మీ అప్లికేషను తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా నువ్వు సరేనను. కాబోయే కోడలు అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంత శుభమే జరుగుతుంది.
1: అన్నయ్య గారు మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
0: ఎంతైనా అమ్మాయికే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
3: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
0: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
4: వాసు.
3: మామయ్య,
4: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
3: అలాగే మామయ్య.
4: సరే ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారద, నాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
1: అయ్యయ్యో ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
0: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం అంతేలే, మరి అన్నా చెల్లెళ్ళు కదా, చివరికి మీ ఇద్దరు నిర్ణయమే ఫైనల్. మేమంతా ప్రేక్షకులమే.
4: ఓరి అమాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలం ఎక్కడదిరా.

ఇంతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: చెప్పలేదు, అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులు వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. గౌరవనీయ భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ముగింపు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 28 సెకండ్లు అయింది. ఈపూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: సదనలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లభట్టి విక్రమార్క తెలిపారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను సుదూర ఆశయాలుగా కాకుండా తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తుందని చెప్పారు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులను రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది కావాలనే భయాందోళనలు సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి హరీష్రావు ఈరోజు మోటకొండూరులో విమర్శించారు. మహిళా సాధికారతలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వెల్డ్రోమ్ ఓయూ వేదికగా ఈరోజు నిర్వహించిన అస్మిత్ కేలో ఇండియా విమెన్స్ సైక్లింగ్ స్టేట్ లీగ్ ట్రాక్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో కార్తవద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కార్తవద్ సహా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న 2 వ్యక్తులు మృతి చెందారు. రాష్టంలో హైదరాబాద్తో సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మన స్నాక్ టైమ్ లోకి. సో సరదా సరదాగా స్నాక్స్ తింటూ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉందాము. మరి ఎలా చేయాలి అంటే సూపర్ సాంగ్ తో స్టార్ట్ చేసాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ నువ్వు నేను ప్రేమ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఆవర చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నమ స్నాక్ టైమ్ లో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి. అయితే యూనో మనకి తెలుసు, హనుమాన్ అండ్ మిరాయి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చుకున్నారు మరి తేజ సజ్జా గారు. అయితే ఆయన ప్రెసెంట్ జాంబీ రెడీ టు నెక్స్ట్ లెవెల్ చిత్రంతో చాలా చాలా బిజీగా ఉన్నారు. మరి ఆయనే కాదు, ఆయనతో పాటు మిగతా అంతా స్టార్ కాస్ట్ కూడా చాలా చాలా బిజీగా ఉన్నారు. సో ప్రెసెంట్ మరి చెప్తూ ఉన్నారు దర్శకులు సూపర్ జెఎస్ వర్మ గారు, దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో ఉపేంద్ర గారి క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. సో కన్నడ స్టార్ ఉపేంద్ర గారు మనకి తెలుసు, ఈయన అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మనకి కనిపించి పలకరిస్తూనే ఉంటారు. స్పెషల్ రోల్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రోల్స్ చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా ముందుంటారు అండ్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. తనని తను మార్చేసుకుంటూ ఉంటారు ఆ రోల్కి తగ్గట్టుగా అని మనకు వినిపిస్తూ ఉంటాయి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో మరి ఈ సినిమాలో కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అని చెప్తూ ఉన్నారనమాట. సో యూనో మొన్ననే అంటే 18th September రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారనమాట. పోస్టర్ అంతా కూడా ఒక పెద్ద చెట్టుకి వేలాడుతూ ఉన్నారనమాట, తలకిందులుగా అది కూడా. సో మరి చేతిలో ఒక డిఫరెంట్ వెపన్ కూడా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా చాలా రఫ్ లుక్తో ఉన్నారు అండ్ జుట్టు మొత్తం లూజ్గా ఉందన్నమాట, లైక్ విరబోసుకున్నట్టు అంటారు కదా. సో ఆ లుక్లో కనిపిస్తూ ఉన్నారనమాట మనకి దీంట్లో. లుక్ వైజ్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. మరి క్యారెక్టర్ అంటే ఆ విషయాలు కూడా మేము చెప్తాము స్లో మోషన్లో అని చెప్తూ ఉన్నారు. మరి షనాయా కపూర్ గారు దీంట్లో కథానాయికగా నటిస్తూ ఉన్నారనమాట. అండ్ మరి మిగతా విశేషాలన్నీ కూడా ఏంటి అంటే ఒకటి మాత్రం చెప్తాము, తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ అంతేకాకుండా నేపాలీ అండ్ జాపనీస్ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇది చాలా స్పెషల్ న్యూస్ అని చెప్పారనమాట. మిగతా విషయాలన్నీ కూడా మేము స్లో మోషన్ చెప్తామని చెప్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా పాన్ ఇండియా చూసాం, పాన్ వరల్డ్ అనమాట, నేపాలీ అండ్ జపనీస్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. బాగుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి సెల్యూట్ చిత్రం నుంచి సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

శ్రోతలింత వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 30 సెకండ్లు. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం వింటున్న మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం. వెంటనే పోస్ట్ కార్డ్ పైన మీకు నచ్చిన పాట, సినిమా పేరు, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరి పేరు రాసి పంపించగలరు. మా అడ్రస్ ఆకాశవాణి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ నిజామాబాద్, పిన్కోడ్ 503001 అని రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, హృదయా, శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, నిజామాబాద్ నుండి. వీరు డ్రైవర్ రాముడు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో ముందుగా విందాం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కల్లువాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
3: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మలేరియా, చికెన్ గున్యా, విష జ్వరాల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సూచనలు, సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట నుండి అడ్లగట్ట రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, వేదశ్రీ, శాంతాబాయి, అడ్లగట్ట రవి, మానస, సమృద్, గోదావరి, పూజిత, రాఘవాచారి, భాగ్యవీర్చారి, ఇంకా వారి స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు. వీరంతా పవిత్ర బంధం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం పవిత్ర బంధం సినిమా నుండి ఈ పాట విందాం.

0: డాక్టర్ ఏ వనిత
1: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును
1: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258

0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
1: డాక్టర్ బలరామ్ జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హిట్స్ పే అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెట్స్ పే అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. అభిరుచి కార్యక్రమంలో సుప్రభాతం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, హేమలత, అరుణ, చిరణ్ తేజ, పల్లవి, జయంత్, ప్రియదర్శిని, మేఘమాల. వీరంతా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామం నుండి. వీరందరి కోసం ఈ పాట విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం.

0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
0: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
3: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 8639345694.
3: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
0: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
4: అభిరుచి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాట వినిపించండి అంటూ రాశారు ఇబ్రహీంపట్నం నుండి అరుణ, ముత్తెమ్మ, విహారీ, కృష్ణ, లక్వీర్, కృషిక్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా శ్రీనివాస కళ్యాణం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, టి సుశీల బృందం పాడిన ఈ పాట.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కల్లిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతిబిందు, శుక్లాలు, దగ్గరి చూపు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఇంతటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్జ్ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: ఇగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
8: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాసింది.
9: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
10: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
11: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
12: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు.

0: గుర్రుగా తూన్ని సైజరాన్ని గాను పుస్తకాల రారాన్ని నూకెయోల కూడా సైజరాన్ని కాదు పుస్తకాల రారాన్ని నూకెయోల కూడా కోలు కోలు కోలు కోలన్నగారు మేలు మేలు కాదు కిల్లా మెల్లంగా మాటలాడు
1: కోలు కోలు కోలు కోలన్నగారు మేలు మేలు కాదు కిల్లా మెల్లంగా మాటలాడు.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
0: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనోపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయి ఉంది.
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
6: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఇప్పుడు వినండి సినీ సరాగాల మాలిక సినీ రంజని. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా విందాం ఇరుముడి సినిమా నుండి ఈ పాట డప్పు శ్రీను ఆలపించింది.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నా? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్పే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో సినీ సరాగాల మాలిక సినీ రంజని. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఇంటి బంగారం సినిమా కోసం పుణ్య సిల్వా చిన్మయ శ్రీపాద పాడిన ఈ పాట.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో

0: ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై సినీ రంజని కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మన శంకర వరప్రసాద్ సినిమా కోసం బీమ్స్ మధుప్రియ ఆలపించిన ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ సరాగాలు విన్నారు. అలాగే ట్యూన్ చేసి ఉండే 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో

0: 2023. India has made a strong start to its medal campaign in the 2026 Asian Games in Aichi, Nagoya, Japan, with two silver medals coming from shooting on the opening day. Indian shooter Ella Venil Valarivan won silver in the women's 10-meter air rifle individual event. Earlier, Ella Venil, Sonam Muskar and Vidarsa K. Vinod had won silver in the women's 10-meter air rifle team event, giving India its first medal of the Games. China won gold. Meanwhile, Indian women's cricket team has entered the final of the Asian Games after defeating Bangladesh by 114 runs in the semi-final. Indian men's hockey team opened their Asian campaign with a 13-win win over Indonesia today. And with that, we end this news bulletin.
1: Akashavani Pranthiya Vatra Vine Mundu Konni Vanijya Prakatanalu.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताजा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवां राष्ट्रीय पोषण माह।
6: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
5: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మూలకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇక వార్తల వివరంగా, దళితులు తమ భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. భూములపై ప్రజలకున్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. రీసర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల జనాభా ఎంతో ఉందో శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50% రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదని అన్నారు.

0: డిపార్ట్మెంట్ అంటే 16,000 కోట్లు, ఇందులో ఇల్లు 5 లక్షల ఇల్లు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేనేత రంగానికి, నేతన్నల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల 49 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత ప్రభుత్వం 48 గంటల్లోనే 25 హెచ్పి విద్యుత్ కనెక్షన్ల సమస్యను పరిష్కరించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్, కరివెన తదితర ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో హెచ్ఏఎం రోడ్లు, ముంచీతల బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్లో పలువురు చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టుకు మంటలు చెలరేగాయి. నిర్మల్ రూరల్ మండలం కోట్ల గ్రామంలో పిడుగుపాటుకు 6 గేదెలు మృతి చెందాయి. ఆసిఫాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో కెరిమిరి మండలంలోని లక్మాపూర్, అనారుపల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో ఆయా గ్రామాల్లోకి వెళ్లే ప్రజలు వాగులు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కురిసిన వర్షాలతో రైతులు పత్తి పంటకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వైకల్య నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సదరం శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఆర్తో, కంటిచూపు, 23వ తేదీన వినికిడి జనరల్, 24వ తేదీన వినికిడి, 28న కంటిచూపు, 29న మానసిక, అక్టోబర్ 1వ తేదీన ఆర్తో, 3వ తేదీన మానసిక, 5, 6 తేదీల్లో ఆర్తో, 8, 15, 22, 26 తేదీల్లో కంటిచూపుకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్టంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు బీఆర్ఎస్దే బాధ్యత అని నాగర్ కర్నూలు డీసీసీ అధ్యకుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూహక్కులను రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సిగ్నల్ లేదు,
3: ఇప్పుడు ఎలా మరి
2: ఉందిగా ఫ్రీ వైఫై?
4: బుర్రని వాడు కాస్తా.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: శ్రోతలంతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:35. ఇప్పుడు వినండి సినీ సరాగాల మాలిక.

ಸಿನಿ ರಂಜನಿ. కార్యక్రమంలో ముందుగా విందాం నేను శైలజ సినిమా కోసం పృథ్వీచంద్ర రామజోగయ్య శాస్త్రి గారు ఆలపించిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
2: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పే సినీ సరాగాల మాలిక సినీ రంజని. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట బింబిసార సినిమా కోసం హేమంత్, సత్యయామిని, వరికుప్పల యాదగిరి బృందం ఆలపించిన ఈ పాట విందాం.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో

0: గావిసలే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
0: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
2: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై సినీ సారాగాల మాలిక సినీ రంజని. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ సరాగల మాలిక సినీ రంజని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందా మంగ్లీ ఆలపించింది లవ్ స్టోరీ సినిమా నుండి ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నీలేండ్ల సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.

నమస్కారం అండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం అని గత ఏప్రిల్ మే మాసం నుంచి కూడా ప్రభుత్వ పరంగా కానీ వ్యవసాయ శాఖ తరపున కానీ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి కానీ రైతులకు ముందస్తు సమాచారం తెలియజేస్తున్నాము. ఈ ఎల్నినో ప్రభావం అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల సముద్ర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వలన మామూలుగా మనకు సాధారణంగా వచ్చే ఈ ఋతుపవనాల యొక్క గమనం మార్చుకొని కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షపాతం, మరికొన్ని ప్రదేశాల్లో తక్కువ లోటు వర్షపాతం కురవటం వల్ల బెటర్ పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనము ఈ ప్రపంచ వాతావరణ సంస్థ ద్వారా కానీ లేదా మన భారతదేశం వాతావరణ సంస్థ ద్వారా కానీ ముందస్తుగా మనం సమాచారం సేకరించి ప్రభుత్వ పరంగా రైతులకు అందరికీ కూడా ముందు నుంచే మనము ఈ సమాచారాన్ని చేరవేసి తదనుగుణంగా వాళ్ళ యొక్క పంటల ప్రణాళికలను, నీటి లభ్యతను బట్టి ఆలోచించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు దాదాపు మనకు ఈ వర్షాకాలం ప్రారంభమై 4 మాసాలు కూడా గడిచిపోవస్తుంది. మరి ఇప్పటి వరకు మనము ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాపాతాన్ని కనుక మనం గమనించినట్లయితే మనకు జూన్ మాసం నుండి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసం వరకు రావాల్సిన వర్షపాతం దాదాపు 600 మిల్లీమీటర్లకు గాను కేవలం 480 మిల్లీమీటర్ మాత్రమే ఇప్పటి వరకు కురిసింది. అది కూడా ఒక 46 నుంచి 48 వర్ష రోజులనే. మరి ఈ వర్షపాతం లోటు దాదాపు మనకు ఒక 20% వర్షపాతం లోటు గమనించడం జరిగింది. అట్లానే మనకు దాదాపు ఉన్న ఈ 33 జిల్లాల్లో కూడా దాదాపు 18 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా మనకు సగటు వర్షపాతం నమోదు కాలేదు. దాంతోపాటు మనకు ఎక్కడైతే ఈ చెరువులు కానీ, కుంటలు కానీ, బావులలో కానీ ఇప్పటి వరకు కూడా ఈ భూగర్భ జలాలు వృద్ధి చెంది మంచి నీటి లభ్యత కూడా లేకుండా ఉంది. మరి గోదావరి మరియు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతం కురవటం వల్ల ఇప్పటి వరకు మనకు జలాశయాలకు కూడా తగినంత నీరు వచ్చి చేరట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ పరంగా కూడా మనము మొదటి నుంచి కూడా వరి ఏరియాను కొద్దిగా తగ్గించుకొని మనకు ఇతరత్ర తక్కువ నీటితో పండే నూనె గింజ పంటలు కానీ, చిరుధాన్యాలు కానీ, పప్పుదినుసు పంటలు కానీ పండించుకోవాలని మనం రైతులకు ప్రణాళికబద్ధంగా మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాము. తదనుగుణంగానే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో ఈసారి మనం గమనించినట్లయితే పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు 1 లక్ష ఎకరాలు కూడా ఎక్కువ ముందు సంవత్సరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినారు. అలాగనే పప్పుదినుసు పంటలు కూడా మనకు దాదాపు 5 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ సాగు కాదు. మనకు గత సంవత్సరం యొక్క సగటు సరాసరిని చూసుకున్నట్టే కానీ ఈ సంవత్సరం దాదాపు మనకు 7 లక్షల ఎకరాల వరకు ఈ పప్పుదినుసుల పంటల సాగు చేరింది. మరి అలానే మనకు వరి పంటకు మనం కొంత తగ్గించుకోవాలని రైతులకు ఇప్పటివరకు చెప్పినప్పటికీ మనకు దాదాపు మనకు 65 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 56 లక్షల ఎకరాల వరకు కూడా వరి పంట నాటలు జరగడం చూస్తున్నాము. మరి ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి కూడా మనకు ఈ ఆగస్టు మాసం చివరి వారం నుంచి కూడా మనకు బెట్ట పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ముఖ్యంగా మనకు ఈ బావుల కింద వరి సాగు చేసిన వాళ్ళు కూడా నీటి లభ్యత లేక చాలా మట్టుకు మనకు ఈ వేసిన పొలాలు కూడా మనకు నీటి కొరతకు గురవుతున్నాయి. మరి అలానే మనకు మొక్కజొన్న కానీ, పత్తి కానీ, ఇతర చిరుధాన్య పంటలు కూడా మనకు ఇప్పుడు మంచిగా పెరిగి ఏపుగా ఉన్నాయి కానీ నీటి తేమ సరిగ్గా భూమిలో లేక ఇప్పుడు అవి మనకు పూత పింద దశలకు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో రైతులు ఏ విధంగా ఈ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు వచ్చే ఈ సెప్టెంబర్ మాసంలో కూడా మనకు ఉన్న సమాచారం ప్రకారము పెద్దగా ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగానే అంచనాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి మరి రైతు సోదరులందరూ కూడా మొదటగా ఇప్పుడు ఈ ఉన్న పంటలను కాపాడుకోవడానికి ఎక్కడైతే మనకు వరి పంటలు వేసి బోర్ బావుల కింద సాగు చేస్తున్నారో అక్కడ మనకు ఎప్పుడు కూడా పొలంలో నీరు నిలగట్టకుండా మనకు ఒకసారి నీటిని కనుక పొలంలో వదిలిన తర్వాత ఆ నీరు మొత్తము భూమిలోనికి ఇంకిన తర్వాతనే తదుపరి మళ్ళీ నీటిని అందించినట్లయితే కొంతవరకు మనము నీటిని ఆదా చేసుకొని

0: ఉన్న పంటలను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఈ మధ్యలో మనకు వరి పంటలో తక్కువ నీటితో పండించే స్వల్పకాలిక రకాలను వేసుకోమని చెప్పాము. అలానే మనకు ఈ గవర్నమెంట్ పరంగా కూడా మనకు ఈ సన్న రకాలకు కొంచెము ప్రభుత్వ పరంగా మద్దతు ధర ఉంది కాబట్టి ప్రభుత్వం సిఫారసు చేసిన ఈ 7 రకాల సన్న రకాలనే తక్కువ కాల పరిమితి ఉన్నాయి వేసుకొని మనకు 6 తడిగా కూడా వరి పంట పండించుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా నిలగట్టకుండా మనకు ఈ 6 తడి వ్యవసాయ నీటి సాగు పద్ధతిని గురించి మనం మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఉన్న కేవీకీల కానీ డాట్ సెంటర్ల ద్వారా కూడా మనకు రైతులందరికీ కూడా ప్రదర్శన క్షేత్రాల్లో చూపడం జరిగింది. ఒక 6 అంగుళాల ప్లాస్టిక్ పైపును ఒక 40 సెంటీమీటర్ల లోతుల్లో మనం సగం వరకు భూమిలో రంధ్రాలు చేసి దాన్ని ఉంచిన తర్వాత ఆ పైపులో మనకు భూమిలో ఎన్ని నీళ్లు ఉంటే ఏ లెవెల్ వరకు ఉంటే ఆ లెవెల్ వరకు ఈ పైపులో కూడా మనకు నీళ్లు కనపడతాయి. కాబట్టి ఈ నీటిని మనం గమనించుకుంటూ ఎప్పుడైతే భూమి లోపలి పొరలకు కనుక నీళ్లు పోయినప్పుడు మాత్రమే తిరిగి మనం ఒక వరి పంటకు నీళ్ళు అందించినట్టయితే తక్కువ నీటితోనే వరి పండించే అవకాశం ఉంటుంది. అలానే మనకు భూమిలో ఉన్న తేమను కూడా సంరక్షించుకోవడానికి ఎక్కువ మొత్తంలో మనము గుంటక కానీ తర్వాత అంతర్ కృషి చేయడము, కలుపు మొక్కలను నివారించడము. ఎందుకంటే కలుపు మొక్కలు కూడా మనకు తేమ కొరకు పంట మొక్కలతో పోటీ పడతాయి కాబట్టి తదనుగుణంగా మనము ఎప్పటికప్పుడు కలుపును నివారించినట్లయితే ఉన్న తేమను సంరక్షించి పంటలకు మనం అందించే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడైతే మనకు కొద్దిగా బావల కింద కానీ లేకపోతే పాము పాట్స్లు కానీ కొద్దిగా నీటి లభ్యత ఉన్నట్టయితే మనకు సాంప్రదాయ నీటి పద్ధతులు కాకుండా సూక్ష్మ నీటి పద్ధతులు అంటే బిందు సేద్యం కానీ తుంపర సేద్యం ద్వారా ఈ ఉన్న నీటిని మనము వినియోగించుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణానికి ఏ ఉన్న నీటిని అందించే అవకాశం ఉంటుంది. అలాగే నీటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వ తరఫున కూడా ఈ సూక్ష్మ సేద్య పరికరాల కొరకు మనకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా మనకు సన్న చిన్నకారు రైతులకు అలాగే మనకు ఎస్టీ ఎస్సీ రైతులకైతే మనకు 90% సబ్సిడీ అందిస్తుంది. దాదాపు మనకు ఒక 10 నుంచి 12 ఎకరాల వరకు కూడా రైతులకు ఈ అవకాశం ఉంటుంది. అదే ఇతర బీసీ మరియు ఇతరత్వ ఫార్ములకైతే దాదాపు మనకు 70 నుంచి 80% వరకు ఈ సబ్సిడీపై ఈ పరికరాలు అందిస్తారు. మరి వీటిని అన్నిటి కూడా ఉపయోగించుకొని రైతు సోదరులు ఇప్పుడున్న ఈ బెట్ట పరిస్థితులలో లేదా వర్షాభావ పరిస్థితులలో సమర్థవంతమైన ఈ నీటి యజమాన్యం చేసుకొని తేమను సంరక్షించుకొని ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే పంటలను కాపాడుకొని దాదాపు మనకు ఉన్న ఈ పంటలను మనకు కనీసం నవంబర్ వరకన్నా మనం కాపాడుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో మనం వేసిన పంటలను కొంత దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.
1: రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 04

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈ పూట మరియు

రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 7:15 ఇల్లు వాకిలి ప్రసారమవుతుంది. 7:45 సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 లలిత గీతాలు వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, రాత్రి 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జపాన్లో నిర్వహించబడుతున్న ఆసియా క్రీడలు 20వ ఎడిషన్ 2026వ సంవత్సరం లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:20 అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో నట సామ్రాట్ పద్మభూషణ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారు నటించిన సినిమా పాటలు వింటారు. రాత్రి 11:10 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి ఉదయం ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రంని రిలే వింటారు. 6:10 భక్తిరంజనే కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి పార్వతీదేవి గారు తెలియజేసే మహితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంని రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సినీ రంజని. ఉదయం 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 9:30 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఉదయం 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्ट नीति कोरता भूक्षयम वी असमतुल्यतक उदाहरण मुर्मू చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఆర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో క్షేత్రో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సిఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండే సోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషా ముక్త పంజాబ్ యాత్ర

మూడవ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజిల్కిలోని సదాకీ సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్ ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పథకానికి భారత్ కేవలం 1 విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పథకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పథకం సాధించిన ఎల్ రెవిన్, వల్ రివెన్, విదర్సా కె వినోద్, సోనం, ఉత్తమ్, మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది.
జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడ

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాస సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.
1: రైతు మిత్రులకు సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల రాజేంద్రనగర్లో సహాయక ఆచార్యుగా పనిచేస్తా ఉన్నాను. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, వాటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మన యొక్క భారతదేశము చూసుకున్నట్లయితే అత్యధిక పశు జనాభా కలిగిన దేశము, కానీ ఉన్న పశువులకు సరైన ఆహారం అందక దాదాపు 60-70% ఆహార కొరతతో, అంటే పశుగ్రాసం కొరతతో అవి బాధపడుతున్నాయి. భారతదేశం పాల ఉత్పత్తిలో కానీ తర్వాత మొదటి స్థానంలో ఆక్రమించి ఉంది, కానీ పశుగ్రాసం యొక్క ఉత్పత్తిలో అంత మొదటి స్థానంలో లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈ యొక్క అంశమును మనం విపులంగా చర్చించుకుందాం. పాల ఉత్పత్తికి పెంచే ఆవులు, గేదెలు నెమరు వేసే జీవులు. అయితే ఈ జంతువులు మొక్కలు, ఆకులు, కాండాలను జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటి సాధారణ ఆహారం పచ్చిమేత. ఇది దొరకని సమయాల్లో ఎండుమేత తింటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎక్కువగా పచ్చిమేత దొరుకుతుంది. వర్షాకాలం తర్వాత పశుగ్రాసాల దిగుబడి కానీ ఉత్పత్తి కానీ తగ్గి మరి వేరే అవకాశం లేక పశువులు అనేవి ఎండుగడ్డిని తింటాయి. మరి పచ్చిమేతలో వీటికి కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎండుమేత కడుపు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఎండుమేతలో. ఈ పశువుల జీర్ణక్రియకు సమానంగా జరుగుటకు ఈ పీచు పదార్థం కూడా అవసరము. కానీ పీచు పదార్థం తక్కువగా తిన్న పశువులు తరచూ అతిజీర్తికి లోనే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా మేపు కొరకు బయటికి వదిలిన పశువుల మేత లభ్యతను బట్టి తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకుని తింటాయి. కానీ సాంద్ర పద్ధతిలో పశువులను పెంచినప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా మనం మేతని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క పశువుల సంఖ్యను బట్టి మనము గడ్డి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి 4-5 పశువులకు దాదాపు 1 ఎకరంలో పచ్చి గడ్డి పెంచితేనే మనము వాటి యొక్క అవసరాలను తీర్చిన వాళ్ళం అవుతాం. అయితే మన భారతదేశం సంగతి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పశువుల యొక్క జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వాటి యొక్క పాల దిగుబడి అంతంత మాత్రమే ఉంది. మరి పాల ఉత్పత్తిలో మరి భారతదేశం మొదటి స్థానం ఉంది. దీనికి కారణం చూసుకున్నట్లయితే పాల ఉత్పాదకత తక్కువ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పచ్చిగడ్డి సంవత్సరం పొడుగునా దొరకపోవడం. రెండోది ఇక్కడ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే నాసిరకపు తక్కువ జన్యు స్వచ్ఛత గల పశువులు ఉండడం వల్ల, మేలు జాతి పశువులు కాకుండా ఉండడం వల్ల మనకు ఈ యొక్క పాల ఉత్పాదకత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నాసిరకపు పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. కానీ రైతులకు అవగాహన లోపం వల్ల మేలు జాతి పశువులకు, నాసిరపు పశువులకు ఒకే రకమైన పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల మేలు జాతి పశువులు అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. అంతేకాక మన రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోనే కాకుండా మన దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే పచ్చిమేత 60-70% తీవ్రంగా కొరత ఉంది. మొత్తం సాగు భూమిలో దాదాపు 8% మాత్రమే పశుగ్రాసాల సాగుకు వినియోగించబడుతుంది. పశుగ్రాసాల సాగుగా ఉపయోగపడే చిరుధాన్యాల సాగు కూడా రోజు రోజు తగ్గిపోవడం వల్ల పశుగ్రాస కొరత అధికమవుతుంది. దీనికోసం ప్రతి రైతు తమ భూమిలో 1/10 వంతు మాత్రం, కంపల్సరిగా 1/10 వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు కేటాయించినట్లయితే ఈ కొరతను మనం దాదాపుగా అధిగమించిన వాళ్ళం అవుతాము. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు తమకు ప్రధాన అవసరాలైనటువంటి వరి, పప్పు దినుసుల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పశుగ్రాస సాగుకు కొద్దిగా మొగ్గు చూపట్లేదు. అందువల్ల ఈ యొక్క పశుగ్రాస కొరత ఏర్పడిందని మనము భావించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పశువులకు కేవలం ఎండుగడ్డి దానం ఇవ్వడం వల్ల వాటికి కావాల్సిన పోషక పదార్థాలు దొరకవు. పశుమతిలో ఉండే విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఏ పశువుల పునరుత్పత్తి సామర్థ్యానికి, తర్వాత సక్రమంగా ఎదగు రావడానికి, పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. మరి పచ్చిమేత తినని పశువుల్లో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా

ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పచ్చిమిర్చిలో చూసుకున్నట్లయితే మనకు రెండు రకాల ఉన్నాయి, ఒకటేమో కాయ జాతి, రెండవది ధాన్యపు జాతి. వివిధ పచ్చిగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. చిరు ధాన్యపు జాతి మేతను పశువులకు ఎక్కువగాను కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఓట్స్ ఇవి ధాన్యపు జాతి పశుగ్రాసాలుగా పరిగణించబడతాయి. మరి కాయజాతి మేత చూసుకున్నట్లయితే మనకు ఏవైతే చిక్కుడు కాయలు అంటే లెగ్యూమినస్ జాతి పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే లూసన్ను, హెడ్జ్ లూసన్ను, బొబ్బర్లు లేదా అలచంద వీటన్నిటినీ కాయజాతి పశుగ్రాసాలుగా మనం పరిగణించవచ్చు. అయితే ఈ యొక్క కాయజాతి తర్వాత ధాన్యపు జాతి పశువులను 1:2 లో మేపిన ఎడల ఈ పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడతాయి. మరియు ధాన్యపు రకపు మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు పశువులకు మాంసకృతును అందిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు జాతి లేదా కాయజాతి యొక్క పశుగ్రాసాలను ఎక్కువ రైతులు మేపరు. కేవలం ఒకవేళ వాళ్లకు భూమి అందుబాటులో ఉన్నట్లయితే ఎక్కువగా గడ్డి జాతి లేదా కాయజాతి అంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ, హైబ్రిడ్ నేపారు ఇటువంటి పశుగ్రాసాలను పెంచుకొని మేపుతా ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుందని. ఈ ధాన్యపు జాతి తీసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉంటుంది, కానీ మాంసకృతులు అనేవి అధికంగా ఉండడం వల్ల పశువు యొక్క శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే రోజుకు ఆవు లేదా గేదెకు 30-45 kg పచ్చి మేత అవసరం ఉంటుంది. అందువల్ల రైతులు పశు పోషణను చేపట్టడానికి ముందే పశుగ్రాసాల సాగును చేపట్టాలి. అయితే పశుగ్రాసం పశుగ్రాసం అని ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం కదా, మరి మంచి పశుగ్రాసాల లక్షణం ఏ విధంగా ఉండాలయ్యా అంటే మరి ఆ పశుగ్రాసం రుచికరంగా ఉండాలి, ఎక్కువ మాంసకృతులను కలిగి ఉండాలి, తర్వాత తక్కువ కాలంలో కోతకు రావాలి, ఎక్కువ దిగుబడి ఇచ్చేటట్లు ఉండాలి, మరి నీటి ఎద్దడిని కూడా తక్కువ తట్టుకునేటట్టు ఉండాలి. ఈ విధమైన లక్షణాలు ఉంటే ఆ యొక్క పశుగ్రాసాన్ని మంచి పశుగ్రాసంగా పరిగణించవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట ఏ దశలో కోసినా కూడా రుచికరంగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు కూడా ఉండకూడదు. విష పదార్థాలు అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే మన జొన్న, మన మాగి జొన్న కానీ లేకుంటే వర్షకాల జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 30 రోజుల వరకు నాము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పశుగ్రాసాన్ని తిన్న పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విష పదార్థాలు ఉండకూడదు అన్నట్టు ఏ పశుగ్రాసం తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఉన్న పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని అంటే మనకున్న పశువులను సంఖ్యను బట్టి ఇవన్నీ ఎంపిక చేసుకుని మనం ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా మన యొక్క పశువులకు పచ్చిగడ్డి అధిక మోతాదులో అందించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన వర్షకాలంలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలం అనేది అన్ని రకాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైన కాలము ఈ పశుగ్రాసము. దీంట్లో పశుగ్రాసాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీమ్, ల్యూసన్ అనేవి ముఖ్యమైన పశుగ్రాసాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గడ్డి జాతికి సంబంధించిన హైబ్రిడ్ నేపియర్ సజ్జ అంటారు, తర్వాత పారా గడ్డి, గినీ గడ్డి, తర్వాత అంజాన్ గడ్డి, ఈ రకరకాలైన గడ్డి జాతులు అనేవి ఈ యొక్క వర్షాకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మన తెలంగాణలో కానీ భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పశుగ్రాసం ఏదైతే ఉందో అది జొన్న. జొన్న అనేది పలు ఉపయోగాల కొరకు సాగు చేస్తారు. జొన్నలో కూడా గింజ రకానికి చెందిన జొన్న రకాలు ఉన్నవి, తర్వాత కేవలం పచ్చి గ్రాసానికి సంబంధించిన రకాలున్నవి. బోత్ అంటే గింజతో పాటు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇథనాల్ కొరకు కూడా ఈ యొక్క జొన్నను స్వీట్ స్వర్గం అంటారు, తీపి జొన్న. ఈ తీపి జొన్న రకాలను కూడా ఈ మధ్య కాలంలో రైతులు సాగు చేసుకున్న అవకాశాలు ఉన్నాయి. తర్వాత జొన్నలో చూసుకున్నట్లయితే మనకు పలుకోతల జొన్న అంటే 1 కంటే ఎక్కువ సార్లు కోతనిచ్చే జొన్న రకాలు కూడా ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే SHG 59-3, MP4, తర్వాత CoFS 29, CoFS 31, తర్వాత CSS 24 MF అనే జొన్న రకాలు అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువ మంది ఈ యొక్క రకాలను సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసపు జొన్న అనేది వివిధ రకాల పేర్లతో మార్కెటింగ్ అందుబాటులో ఉంది. తర్వాత ఈ యొక్క విత్తే కాలం వచ్చేసి మనకు జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు, ఆగస్టు ఎండింగ్ వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తనం 1 కిలోకు 8-10 kg ఒక ఎకరానికి సరిపోతుంది జొన్నలో. మరి విత్తే విధానం చూసుకున్నట్లయితే విదజల్లే పద్ధతి ఒకటి ఉంది, తర్వాత చాలా పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా రైతులు ఎక్కువ దిగుబడి రావాలంటే విదజల్లే పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు. మరి ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ చూసుకున్నట్లయితే 25:15:12 మనం ఈ యొక్క ఎరువులను వేసుకోవాలి. నత్రజని మాత్రం 2 దఫాలుగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50% పూత దశలో మాత్రమే మనం ఈ వీటిని కోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 30 రోజుల కంటే ముందు కోసి పశువులకు మేపినట్లయితే దాంట్లో హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక విష పదార్థం ఉండడం వల్ల పశువు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి 50% పూత దశ అంటే దాదాపు 50-60 రోజుల మధ్యలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కోతల సంఖ్య వచ్చేసి మనకు 2-3 కోతలు. సో పచ్చిమేత దిగుబడి

అక్కడి చూసుకున్నట్లయితే ఒక దాదాపు ఒక కోతకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల పచ్చిమేత వస్తుంది. తర్వాత కోత కొద్ది తక్కువ దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఇది రటూన్ క్రాప్ అంటారు, రటూనింగ్ తర్వాత వచ్చే క్రాప్ ను రటూన్ క్రాప్ అంటారు. అది దాదాపు 10 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జొన్న గురించి. జొన్న చాలా మొండి పంట అని కూడా అంటారు. కొద్దిగా నీటి ఎద్దతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బాగానే వస్తుంది. ఒక 4 నుంచి 5 టన్నులు అయితే మనకు ఈ యొక్క పశుగ్రాసం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండో పంట తీసుకున్నట్లయితే ఏకవార్షిక పశుగ్రాసాల్లో మొక్కజొన్న చాలా మిరాకిల్ క్రాప్ లేదా అద్భుతమైన పంటగా మనం అభివర్ణించవచ్చు. మొక్కజొన్న రకరకాల ఉపయోగాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజ కొరకు, మొక్కజొన్న వ్యాక్స్ కొరకు, మొక్కజొన్నను ఇథనాల్ ప్రొడక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ ఈ మొక్కజొన్న గింజలపై ఆధారపడి ఎక్కువగా మనుగడ సాగిస్తుంది. సో మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే పశుగ్రాసంలో ముఖ్యంగా ఆఫ్రికన్ టాల్, APFM 8, తర్వాత J101 అనేవి పశుగ్రాసాలు సాగులో ప్రాముఖ్యంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తే కాలం మనం జూన్ నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. విత్తనం కిలోకు ఎకరానికి వచ్చేసి దాదాపు 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో వెదజల్చుకోవచ్చు లేదంటే చాళ్ళ రూపంలో కూడా వేసుకోవచ్చు. చాళ్ళ మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదే చూసుకున్నట్లయితే ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ అయితే దాదాపు 100 కేజీల యూరియా ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. ఈ యొక్క నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవచ్చు. మొదటి దశ విత్తేటప్పుడు, రెండో దశ మోకాలు ఎత్తు దశప్పుడు, మూడో దశ జల్లు సమయంలో వేసుకున్నట్లయితే ఈ నత్రజనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం భాస్వరము, తర్వాత మొట్టం పొటాష్ అనేవి దుక్కులో వేసుకొని కలియదున్నాలి. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంటను ఏ దశలోనైనా కోసి మన పశువులకు మేపే అవకాశం ఉంది. కానీ మనకు పంట అనేది పాలు పోసుకునే దశ లేదంటే గింజ పాలు పోసుకునే దశ లేదా మిల్కీ గ్రెయిన్ స్టేజ్ జల్లు దశలో కోసుకున్నట్లయితే అధిక మొత్తాల్లో పోషకాలు అనేది పశువులకు అందించవలమవుతాము. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. రెండో విషయం ఏంటంటే ఇది కేవలం ఒకే కోత ఇచ్చే పశుగ్రాసం, ఒకటి కంటే ఎక్కువ రావు. పచ్చిమేట దిగుబడి వచ్చేసి మనకు ఎకరానికి 20 నుంచి 25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే ఈ యొక్క పచ్చి మేతను పాతరగడ్డిగా మనము నిల్వ చేసుకోవాలంటే ఈ యొక్క మొక్కజొన్న అనేది అద్భుతమైన పంట. మొక్కజొన్న ద్వారా తయారు చేసే పాతరగడ్డి ఏదైతే ఉందో అది అధిక పోషకాలు కలిగి రుచికరంగా ఉండి పశువు యొక్క అభివృద్ధికి మరియు పాల దిగుబడికి దోహదం చేస్తుంది. కాబట్టి ఎవరైనా పాతరగడ్డి చేయాలనుకుంటే ఈ యొక్క మొక్కజొన్నను సాగు చేసి దీన్ని కత్తిరించి పాతరగడ్డిగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సజ్జ అనేది కూడా చాలా ముఖ్యమైన పశుగ్రాసపు పంటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి సజ్జను కూడా ఎక్కువ మంది సాగు చేస్తా ఉన్నారు మన భారతదేశ వ్యాప్తంగా. దీనిలో చూసుకున్నట్లయితే రకరకాల రకాలు ఉన్నవి. మనకు APFB2 అనేది, DRSB5 అని, తర్వాత బేఫ్ బాజ్రా 1 అని, బేఫ్ బాజ్రా 6 అనేవి రకరకాల వెరైటీస్ అనేవి సాగులో ఉన్నవి. అయితే మనం జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మనం విత్తుకోవచ్చు. సో విత్తనం కిలకు ఎకరానికి వచ్చేసి మనకు ఒక 5 కిలోల వరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే విత్తనం చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో విత్తే విధానం వెదజల్లుకోవచ్చు లేదంటే మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, వరుసల మధ్య వచ్చేసి దాదాపు ఒక 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరం నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా పూత దశలో మనం కోసినట్లయితే ఎక్కువ పోషకాలు అందే విధంగా ఉంటుంది. సో మనకు 2 నుంచి 3 కోతలు అనేవి వస్తాయి. తర్వాత మొదటి కోతలో వచ్చేసి 10 నుంచి 20 టన్నుల పశుగ్రాసం దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఏకవార్షికాల పశుగ్రాసాల నుంచి ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాయజాతి పశుగ్రాసాలైన అలసంద, ల్యూసర్ను, హెడ్జ్ లూసర్ను చూసుకున్నట్లయితే అలసంద, బబ్బర్లు మనకు అతి తక్కువ సమయంలో మనకు కోత వస్తుంది. ఇది ఏకవార్షికము అంటే ఒకే కోతనిచ్చే రకము. అలసంద ఒక 50 నుంచి 60 రోజుల్లో మనకు కోతకు వస్తుంది. మనకు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 10 నుంచి 15 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. వరుసల మధ్య దూరం 30 నుంచి 40 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు లేదంటే వెదజల్లుకోవచ్చు. అయితే నత్రజని, భాస్వరం అనేది చాలా తక్కువ మోతాదు
అలసందలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నత్రజని స్థిరీకరించే తత్వం ఈ యొక్క అలసందలో ఉంటుంది కాబట్టి దాదాపు ఒక 15 నుంచి 20 కేజీల నత్రజని అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. సో కోత సమయం వచ్చేసి మనకు 50 రోజులు ఇంతకుముందు చెప్పినట్లయితే అయితే మనకు దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే బర్సీము కూడా ఎక్కువ ఉత్తర దేశ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చెంది ఎక్కువ ప్రొడక్షన్ చేసే పంటగా

0: అభివర్ణించవచ్చు. దీంతో పాటు మనకు కొన్ని గడ్డి జాతి పశుగ్రాసాలు కూడా చాలా ఎక్కువ ప్రాచుర్యం ఉండి అధిక మొత్తంలో సాగు చేయబడుతున్న పశుగ్రాసాలు కూడా మనకు తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో సాగవుతున్నాయి. దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ నేపియర్ సజ్జ. హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది ఈ సజ్జ మరియు నేపియర్ గడ్డికి సంకరపరిచిన ఒక బహువార్షిక పశుగ్రాసం ఇది. సో ఇది మనకు దాదాపు 1980 నుంచి మనం మన ప్రాంతంలో అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశం వ్యాప్తంగా సాగవుతుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే APBN 1 అనేది పూర్వపు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఒక రకము, చాలా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొన్ని సూపర్ నేపియర్ అని, రెడ్ నేపియర్ అని, 4G బుల్లెట్ నేపియర్ అని రకరకాల పేర్లతో రైతులు కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఏ నేపియర్ అయినా కానీ అన్ని కూడా హైబ్రిడ్ నేపియర్ సజ్జ రకాలే. అన్నిట్లలో కూడా దాదాపుగా 8 నుంచి 10 క్రూడ్ ప్రోటీన్ అంటే ముడి మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన కనుపుల ద్వారా మనము ప్రవర్ధనం చెందించాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 12 నుంచి 16 వేరు కనుపులు లేదా కాండం కనుపులు. కాండం కనుపులు అంటే ఒక కనుపు, ఒక స్టిక్, ఒక కాండం ముక్కలో 2 కనుపులు ఉండేటట్లు చూసుకున్నట్లయితే అది 12,000 వరకు అవసరం అవుతుంది. విత్తే విధానం వచ్చేసి 60 నుంచి అంటే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. మొక్కల మధ్య దూరం వచ్చేసి 50 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నట్లయితే మనకు అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎరువులు మనకు ఒక 25 కేజీల నత్రజని, తర్వాత 15 కేజీల భాస్వరము, 12 కేజీల పొటాష్ అయితే సరిపోతుంది. నాటిన 60 నుంచి 70 రోజులకు మొదటి కోత వచ్చే అవకాశం ఉంది. మనకు 40 నుంచి 50 రోజులకు తదుపరి కోత వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 6 నుంచి 7 కోతలలో మనకు దాదాపుగా ఒక కోతకు వచ్చేసి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో ఇది హైబ్రిడ్ నేపియర్ సజ్జ యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పారాగడ్డి, గిన్నిగడ్డి, అంజాన్ గడ్డి అనేవి ఈ యొక్క బహువార్షిక పశుగ్రాసాలు కూడా సాగులో ఉన్నవి. సో ఎక్కువ మంది దీనిపైన మామూలుగా బంజరు భూమిలో, పచ్చిక బయలులో పెంచడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెల పెంపకందారులు గాని, మేకల పెంపకందారులు ఈ యొక్క తోటల మధ్యలో కూడా ఈ పశుగ్రాసాలను సాగు చేసుకుని వాటి యొక్క పశుపోషణ చేపడుతున్నారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామము. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రకరకాల పశుగ్రాసాల సాగు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాము. రైతులు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పశుగ్రాస సాగు చేపట్టినట్లయితే అధిక దిగుబడి వచ్చి తద్వారా వాళ్ళ యొక్క పాల దిగుబడి మరియు మాంసం దిగుబడి పెరిగే అవకాశం ఉంది అని నేను విన్నవిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: వర్షాకాలంలో పశుగ్రాస సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడెలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: RBI అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. రైతు సోదరులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324080523 2324080853, ఎస్టీడీ కోడ్ 040ను జత చేయాలి. గుర్తుంచుకోండి, ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశానికి సంబంధించి శ్రోతలు తమకున్న సందేహాలను అడిగి

చెప్పినట్లయితే కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియజేస్తారు. మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టిడి కోడ్ 040. ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

సినీ గీతాలు. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు అన్వేషణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆత్రేయ గీతం విందాం. చిత్రం

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు,

0: శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్సైగంధసారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధసుమనోమాలాధరో యః ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం.
0: చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా ఎత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు అహంకారము మదము ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలముంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ట దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామి వారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు. పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైనా అనుకోవచ్చు. ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమ స్కంధంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటమనే పర్వతం ఉండేది. ఆ త్రికూటమనగా మూడు కూటములు అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే, ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొస

0: పట్టుకుని దాదాపుగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణ దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి అవ్వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతో ప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయే తచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వరీయ సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిరచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేష నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్మాత్మనీదం నిజయామ నిజమాయ అర్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్ద దృక్ సాక్షి భయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పర సహ ఆత్మమూల పరాత్పర మాం అవతు నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఉభయం అవిద్య దృక్ సాక్షి ఉభయం తదీక్షతే బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను మనం శ్రీమా నందన భట్ గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు అరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి వన విహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో 6వ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథవీధిలో చూడండి, రోజు కూడా 2 మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా 4 ఏనుగులు, 4 గజరాజులు ఇక్కడ

0: దర్శనమిస్తూ ఉన్నారు. అంటే నాలుగు దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకష్ట దిగ్గజాః అని చెప్పిన విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది గజాలుంటే ఆ నలుగురికి ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా నలుగురు కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమలగిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి, అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో నాట్యాలతో నృత్యాలతో వేద ఘోషాలతో అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురీ నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం, కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తాలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా లేదా మన అదృష్టమా లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట, ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీత్ గహనం గభీరం యస్య పారే విరాజతే విభూ. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్రశాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు భార్యలు వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరదా అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుః జంతు పునఃకోర్హతి గంతు మీదితుం యథానటస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్ళే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనబడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మహాత్మ్యాన్ని నేను ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు ఋషులు ఎవరు కూడా నీ మహాత్మ్యాన్ని

పుడుతూ ఉంటాడు. కానీ పరమాత్మ ఎప్పుడు పుట్టడు, పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ అలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మ లేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు. అంటే మనమందరం కూడా గుణబద్ధులము దోషబద్ధులము. అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ ఏకాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారు తెలుసా? ఎందుకు నిన్ను పూజిస్తారు? ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణువణువుని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీ ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతఃసరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్పతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మబంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ నారాయణ, హే నారాయణ, హే అఖిల గురో, హే భగవన్ నమస్తే. పరమాత్మ దీనికన్నా నేను ఏమీ చేయలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూతపతిరంబుజ హస్త ఆర్త ఆహేదమాది పురుషాఖిలలోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమర్ణమర్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగుహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనుపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి

0: ఆ భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ ఏడు కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. మూడు రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న మూడు రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడ వీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్ళినా, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకొని తన విడదికి వెళ్ళినా, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్టు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదేవిధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకొని వెళ్ళేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా. ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అనంటే, సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధిక

0: పరిహారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ వీళ్ల వెనకాల తిరగకండి మీరు, ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారంగు దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక, తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి, ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్రస్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రలమవుదాం, మంగళం పాడదాం.
1: శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, డి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి లలిత సంగీతం కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా August 17 నుంచి October 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో లలిత గీతాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో కొన్ని లలిత గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి.

శ్రోతలు మీరు వింటున్నారు అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో. మీరు విన్న ఆ పాట దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమా కోసం వి రామకృష్ణ వి సుశీలమ్మ పాడింది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు నటించిన సినిమాల్లోని పాటలు వింటున్నాం ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో. స్ఫూర్తిదాయక ప్రయాణం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చదువుకునే వీలు లేకపోయినా స్వయం కృషితో ఎదిగి దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత అవార్డులు అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇప్పుడు వినండి దొంగల్లో దొర సినిమా నుండి ఘంటసాల పి సుశీల్.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట వాగ్దానం సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు. అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం క్రమశిక్షణకు మారుపేరు. వీరు నటనకే పరిమితం కాదు, ఆయన సమయపాలన, క్రమశిక్షణ, ఆరోగ్య సూత్రాలు నేటి తరానికి ఎంతో ఆదర్శం. ఇప్పుడు విందాం భక్త తుకారం సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలు కార్యక్రమంలో ఘంటశాల పి సుశీల గారు ఆలపించిన బందిపోటు సినిమా నుండి పాటను విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారు నటించిన సినిమాల్లోని పాటలు వింటున్నారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ప్రేక్షకుల హృదయాల్లో కళా ప్రేమికుడిగా వీరు నిలిచే ఉంటారు. నటనకి నడకలు నేర్పిన నట సామ్రాట్ నాగేశ్వరరావు గారికి ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి శతకోటి ప్రణామాలు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. అక్కినేని నాగేశ్వరరావు గారు సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నట సామ్రాట్ బిరుదాంకితుడుగా నటన ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమాను చెన్నై నుండి హైదరాబాదు తీసుకురావడంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించాడు. 7 దశాబ్దాల పాటు 255కు పైగా చిత్రాలలో నటించి తనదైన అద్భుత నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు అక్కినేని నాగేశ్వరరావు గారు. తన చివరి శ్వాస వరకు నటిస్తూ తన 3 తరాల వారసులతో కలిసి నటించిన మనం చిత్రం తెలుగు సినిమా చరిత్రలోని ఒక అపురూపమైన కానుకగా మిగిలిపోయింది.

మధుర గీతలు కార్యక్రమంలో చివరగా మీరు వింటున్న ఆ పాట దొంగరాముడు సినిమాలోనిది. శ్రోతలు ఇంతవరకు అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.